ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, జూలై నెల 8వ తేదీ, బుధవారం. ప్రేమ అనేది నిజంగా ఉండాలంటే అది ఖచ్చితంగా ఏదో ఒక త్యాగాన్ని కలిగి ఉండాలి అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5:59 దాటి 25 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తిరిన ఖగతు రంగమికి వయ్యారి చూపులు అలరగా, ఏపు మీరిన ఖగతు రంగమికి వయ్యారి చూపులు అలరగా.

0: శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఉరిమల్ల సునంద.
1: ముల్లును ముల్లుతోనే తీయాలి, లేదా ముల్లును తీయడానికి ముల్లే కావాలి, అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు మన పెద్దలు. వజ్రాన్ని వజ్రంతో కోయ

0: తప్పదు. ఎందుకంటే వజ్రాన్ని కోయాలంటే వజ్రమంత గట్టిదైన వస్తువు కావాలి. వజ్రమంత గట్టి వస్తువు వేరే లేదు కాబట్టి వజ్రాన్ని వజ్రంతో కోయాలనే నానుడి వచ్చింది. మరి ముళ్ళు విషయానికి వస్తే దాని చివర్లో సూది కన్నా చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి ముళ్ళుని తీయడానికి ముళ్ళునే ఉపయోగిస్తుంటారు. ఇదంతా సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సామెత లేదా నానుడిని మన పెద్దలు జీవితానికి అన్వయించి ముళ్ళు అంటే మోసమని, అలాంటి మోసాన్ని మళ్ళీ మోసమనే ముళ్ళుతోనే జయించాలి, అందులో తప్పేం లేదు అంటారు. దీనికి ఉదాహరణగా మహాభారతంలోని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే చూపడం విశేషం. శ్రీకృష్ణుడు కౌరవులు పాండవులు ఇరువైపులా బంధువే. కానీ దుష్టులైన కౌరవులకు బుద్ధి చెప్పేందుకు, దుష్ట శిక్షణ కోసం ఎన్నో రకాల మహిమలను చూపాడు. తనపై పాండవ పక్షపాతి అని ఉన్న అపవాదును తొలగించుకోవడానికి దుర్యోధనునితో యుక్తిగా ఓ మాట అంటాడు. కురుక్షేత్ర యుద్ధానికి నా వైపు నుండి కోట్లాది మంది సైనికులు కావాలా, లేదా నేనొక్కడే కావాలా అని అడుగుతాడు. శ్రీకృష్ణుని మహిమలు, శక్తి, బలాబలాలు తెలియని అజ్ఞాని కదా దుర్యోధనుడు. నీ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, కోట్లాది సైన్యమే కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు తన చతురంగ బలాలను దుర్యోధనుని పరం చేసి తాను ఒక్కడు మాత్రమే పాండవుల పక్షాన నిలబడి ధర్మాన్ని గెలిచేలా చేస్తాడు. అంతేకాకుండా కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతున్న సమయంలో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుణ్ణి నిలవరించడం కోసం సత్యవాక్ పరిపాలకుడైన ధర్మరాజుతో అశ్వత్థామ హతహ అనేలా చేస్తాడు. అలా ఎందుకు చేశాడంటే ద్రోణాచార్యుడు గొప్ప వీరుడు, ఆయనతో గెలవడం చాలా కష్టం, అందుకోసమనే ఆ మాట ధర్మరాజుతో అనిపిస్తాడు. ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడనే బాధతో అస్త్ర సన్యాసం గనక చేసినట్లయితే కౌరవుల పక్షం ఉన్నవారిని జయించడం తేలికనే ఉద్దేశంతో ధర్మరాజుతో అశ్వత్థామ హతహ అని చెప్పించి మళ్ళీ ధర్మరాజు యొక్క సత్యవ్రతానికి భంగం కలగకుండా చివర్లో కుంజరహ అనిపిస్తాడు. ఆ మాట ఎవరికీ వినబడకుండా ఉండేందుకు భేరీలు గట్టిగా మోగేలా చేస్తాడు. అశ్వత్థామ అనేది ఏనుగు పేరు. కుంజరహ అనే చివరి మాట వినబడకపోవడం వల్ల ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయడము, ఆ తర్వాత యుద్ధంలో మరణించడం మనకు తెలిసిందే. అనగా ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణుడు మోసాన్ని మోసంతోనే జయించవచ్చు అనే సందేశాన్ని ఈ విధంగా ఇచ్చాడనేది మనం గ్రహించాలి. మనం ఎంత నీతి, నిజాయితీ, సత్యనిష్టత కలిగి ఉన్నవారప్పటికీ దుర్మార్గుల దుష్టత్వంతో ఇబ్బందులు, కష్టాలు పడవలసి వస్తుంది. అందులోనూ ఇక్కడ చేసేది స్వార్థం కోసం కాదు కాబట్టి మోసాన్ని మోసంతో జయించే సందర్భాలు గనక వస్తే తప్పకుండా అలా చేయవచ్చుననే నిగూఢార్థం కూడా ఇందులో ఇమిడి ఉంది. అంతేకాదు, చిన్నప్పటి నుంచే మనం మన పిల్లలకు చెప్పే చిన్నయ్య సూరి పంచతంత్రపు కథలు, మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుడి కథలు మొదలైన వాటిల్లో కూడా మోసాన్ని మోసంతో ఎలా జయించవచ్చు అనేవే చాలా వరకు ఉన్నాయనేది మనకు తెలుసు. అమాయకులు మోసపోతున్నప్పుడు, అన్యాయం అక్రమాలు జరుగుతున్నప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెతను ఉపయోగిద్దాం. మంచిని రక్షించేందుకు, విలువలను కాపాడేందుకు ఆయా వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ మార్గాన్ని తప్పకుండా అనుసరిద్దాం.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమెల్ల సునంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం వింటారు.

మన రోజువారీ ఆహారంలో కూరగాయలు అలాగే ఆకుకూరలు ప్రధానమైనవి. ముఖ్యంగా శాకాహారులకు కూరగాయలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి. పోషకాహార నిపుణుల సూచన

ప్రకారం ప్రతిరోజు 300 గ్రాముల నుంచి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు అలాగే దుంపలను మన ఆహారంలో చేర్చుకోవాలి. కూరగాయలు మన శరీరానికి అవసరమైన సూక్ష్మ అలాగే స్థూల ఖనిజాలు, విటమిన్లు ఇంకా ఫైబర్లను అందిస్తాయి. వీటితో పాటు 85 నుంచి 90 గ్రాముల సీజనల్ పండ్లను కూడా మనం తీసుకోవాలి. అయితే నేడు కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా అన్ని చోట్ల మితిమీరిన స్థాయిలో రసాయన, పురుగు మందులు, ఎరువుల వాడకం పెరిగిపోయింది. కూరగాయల మొక్కలపై పిచికారీ చేసిన పురుగు మందుల అవశేషాలు మన శరీరంతో పాటు మన పిల్లల శరీరాల్లోనూ పేరుకుపోతున్నాయన్నది సాంకేతిక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబం ఇంటి పంట పెంపకం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలి కాలంలో చాలా మంది గృహిణులతో పాటు ఉద్యోగులైన వారు పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా పెరటి తోటలను, మిద్దె తోటలను పెంచుకుంటున్నారు. పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో వలె అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రసాయనాల ప్రభావం లేని కూరగాయలను పొందవచ్చు. అంతేకాకుండా పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా నేలను శుభ్రపరచాలి. పశువుల ఎరువు, వర్మి కంపోస్టు వేసి నేలను చదును చేయాలి. ఆ తర్వాత పాదులు చేసుకొని మొక్కలను, విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చల్లని వాతావరణం ఉంటే రోజుకు 5 లేదా 1 నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వేడి వాతావరణం ఉంటే 2 లేదా 3 రోజులకొకసారి నీటి తడి పెట్టాలి. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలకు బాగా ఎండ, సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గరగా ఉండే విధంగా చూసుకోవాలి. పెద్ద తరహా తోటలు సాగు చేసేవారు తోటల విస్తీర్ణం, సాగు చేసే కూరగాయల విస్తీర్ణం పెరటి తోటలు కనీసం 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో కొన్ని రకాల కూరగాయలతో పాటు మరికొన్ని అలంకార మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. వంగ, టమాటా, బెండ గోరుచిక్కుడు వీటితో పాటు బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైన పంటలను పండించుకోవచ్చు. మధ్య తరహా పెరటి తోటలు పెంచేవారు కనీసం 150 నుండి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. టమాటా, వంగ, మిరప, బెండ, చిక్కుడు, ఆకుకూరలు, ముల్లంగి, క్యాబేజీ, సొరకాయ, కాకర, దోస ఇలాంటి వాటిని పండించవచ్చు. నిమ్మ, మామిడి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చిన్న రకం పెరటి తోటలకు కనీసం 150 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు. కూరగాయలతో పాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను కూడా పెంచుకోవచ్చు. కూరగాయల మొక్కలను కుటుంబ సభ్యుల అభిరుచిని బట్టి, ముఖ్యంగా మహిళలు, పిల్లల అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక మొక్కల నుండి దృఢమైన, ప్రాంతీయ వాతావరణానికి, నేలలకు అనువైన, అలాగే సాధారణంగా క్రిములను, వ్యాధులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన రకాలను, సాంప్రదాయ మొక్కలను ఎంచుకోవడం మూలంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎత్తు మడులు చేసుకొని చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకుంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. నాటేటప్పుడు దూరం పాటించడం అవసరం. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో కోత లేకుండా కోలుకోవడం తేలిక అంటుంది ఆధునిక వైద్య రంగం. ఈ అంశం గురించి వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 7:45

క్రీడాలోకం కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 నాకు నచ్చిన పాఠం శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో లాల్గుడి జయరామన్ గారి వయోలిన్ వాదనం వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమంలో ప్రత్యక్ష దైవాలు కథానిక వింటారు. ఇంకా టెలిఫోన్ నాడు నేడు ప్రసంగం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. రెండు గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహా సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0874. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. ఇక సాయంత్రం 2:00 6:00 హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో సేంద్రియ ఎరువుల ఉపయోగాల గురించి వింటారు. ఇంకా చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అయ్యి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది.

0: వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు, వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబుట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్దదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ధ వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వంపై నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాగా మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరికైతే అర్హత ఉందో

0: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
1: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీనగర్ హయత్ నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్దవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకిత భావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: और इसलिए हम भारत में कहते हैं सबका साथ सबका विकास। आज मैं यही मंत्र यही भावना लेकर इंडोनेशिया के आप सभी सांसद सदस्यों के बीच आया हूं। भारत और इंडोनेशिया के बीच समुद्र ताजा भविष्य का केंद्र है।
1: श्री मोदी द्वयोः देशयोः जनानां लाभाय यूपीआई आर्टिफिशियल इंटेलिजेंस स्टार्टअप इत्येतान् शिक्षां नवानवेषणं च समेत्य आंकिकीय सार्वजनिक अवसंरचनायां सहयोगस्य वर्धनाय अपि बलं प्रदत्तवान्। तत्पूर्वं प्रधानमंत्री मोदी जकार्ता नगरे इंडोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीय वार्तां कृतवान्। उभय नेतृभ्याम् परस्पर हितस्य क्षेत्रेषु सहयोगं वर्धयितुं ज्ञापनपत्राणाम् आदान प्रदानमपि कृतम्। श्रीमोदी वर्याय एकस्मिन् समारोहे राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यनेन इंडोनेशिया गणराज्यस्य सर्वोच्च नागरिक पुरस्कारं बिन्तांग आदिपूर्णा इति प्रदत्ता। शिलातैल प्राकृतिक वातेन्धन मंत्री हरदीप सिंह पुरी अवदत् यत् यदि अन्ताराष्ट्रिय स्तरे अशोधित तैलस्य मूल्यानि स्थिरानि उत वा न्यूनानि भवन्ति तर्हि आन्तरिक पेट्रोल डीजल इत्येतयोः मूल्यानि सकारात्मक दिशि प्रवर्धन्ते इति अपेक्षा अस्ति। मंत्री विश्वासं प्रकटितवान् यत् उपभोक्तृभ्यः दृक्पथः अनुकूलः एव अस्ति यतः वैश्विक तैल वातेन्धनापूर्तिः निरन्तरं विस्तृता अस्ति इति। नवदिल्ल्याम् अस्य वर्षस्य विकसित भारत शिखर सम्मेलनं सम्बोधयन् श्रीपुरी अवदत् यत् भारतेन अद्यतनीयेषु दशकेषु वैश्विकोर्जा व्यवधानानां कूटनीतिक संवादस्य समायोजित नीतिगत हस्तक्षेपस्य देशीयोत्पादन वर्धनस्य आयातस्य विविधीकरणस्य च संयोजन माध्यमेन सफलतया समाधानम् अकरोत् इति। विदेशमंत्री डॉ एस जयशंकर अवदत् यत् भारत बहरीन सहभागित्वं निरन्तरं गहनं भवति। डॉ जयशंकर ह्यः बहरीन देशस्य द्विदिवसीय यात्रायाः समापनम् अकरोत्। यात्रावधौ डॉ जयशंकर बहरीन देशस्य राज्ञा हमद बिन ईसा अल खलीफा इत्यनेन सह मेलनं कृतवान्। असौ उपप्रधानमन्त्रिणा शेख खालिद बिन अब्दुल्ला अल खलीफा इत्यनेन सह अपि मेलनं कृतवान्। एतासु सभासु विदेशमंत्री राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू प्रधानमंत्री नरेन्द्र मोदी चेत्येतयोः पक्षतः शुभकामनाः अपि प्रेषितवान्। प्रधानमंत्री कार्यालयेन विविध क्षेत्रेषु एल नीनो इत्यस्य संभाव्य प्रभावानां सज्जतोपायानां च समीक्षार्थं प्रधानमंत्री कार्यालये उच्चस्तरीय समीक्षा सभा आयोजिता। प्रधानमन्त्रिणः प्रधानसचिवस्य डॉ पीके मिश्र वर्यस्य अध्यक्षतायां सेवातीर्थे ह्यः इयं सभा आयोजिता। अस्यां सभायां पञ्चदशतोप्यधिकानां मन्त्रालयानां सचिवाः वरिष्ठाधिकारिणः च उपस्थिताः आसन्। फुटबॉल क्रीडायां स्विट्जरलैंड देशः वैंकूवर नगरे पेनल्टी शूटआउट इत्येतस्यां क्रीडायां कोलंबिया देशं 4-3 इत्यांकतारालेन पराजित्य 54-29 वर्षात् प्रथमवारं फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
2: హైదరాబాద్ కేంద్రం వనపర్తి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్.
3: వనపర్తి జిల్లా జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రాష్ట ప్రభుత్వం 16 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలు తొలగించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2K రన్ కు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన ఈ 2K రన్ లో జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. జూన్ 25 నుండి మొదలైన ప్రత్యేక

0: ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ వరకు వనపర్తి నియోజకవర్గంలో బూత్ స్థాయి అధికారులు 316 పోలింగ్ బూత్ల పరిధిలోని 2,75,570 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎలక్టోర్ ఫార్మ్స్ ను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల పేరు, భార్య లేకపోతే భర్త పేరు, ఆ డీటెయిల్స్ కానీ ఫిల్అప్ చేసి సంతకం చేసి ఓటరు తిరిగి బీఎల్ఓకి ఇచ్చినచ్చు వాటిని ఆన్లైన్ లో బీఎల్ఓ యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
0: డ్రగ్స్, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజ సాధన కోసం 2K రన్ నిర్వహించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో క్రీడలకు కేవలం పదుల సంఖ్యలో ఉండే బడ్జెట్ కేటాయింపులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రీడల బడ్జెట్ కు సుమారు 570 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. భారతదేశానికి యోగా ఒక కిరీటంలా అభ్యున్నతి చెందడం గర్వకారణమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రత్యేకంగా యోగా చేయడం కాకుండా ప్రతిరోజు యోగాను ఒక భాగంగా సాధన చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో సుమారు 24 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు చెప్పారు. వాతావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమన్నారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం 24% మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దానిని 33% పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ఐజీపీ షనవాస్ ఖాసిం, జోగులాంబా జోన్ 7 డీఐజీ చౌహాన్ తో కలిసి సందర్శించి జిల్లా పోలీస్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన యుఐ, గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. సీసీటీఎస్ఎస్ డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ స్టేషన్ రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎస్ఎస్ లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాల నివారణకు చర్యలు, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రాత్రి గస్తీల ద్వారా ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చేపడుతున్న చర్యలపై ఐజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.
2: జి శాంతి సుజీత్ గారు అందజేసిన వనపర్తి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా,

0: ఫైనల్స్ లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యకులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్దిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रिच दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी. 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభుత్వులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
4: మా హాస్పిటల్ నందు
3: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
4: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్, డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్, RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం
2: కార్యక్రమంలో ముందుగా కోత లేకుండా కోలుకోవడం తేలిక అంటోంది ఆధునిక వైద్య రంగం. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ వి రామకృష్ణ.
3: ఆధునిక వైద్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ మనిషి జీవితాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యవంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతూ ఉంది. ఒకప్పుడు శస్త్రచికిత్స అంటేనే భయంకరమైన ప్రక్రియగా భావించేవారు. పెద్ద కోతలు, తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, కోలుకోవడానికి దీర్ఘకాలం పట్టడం లాంటి సమస్యలు రోగులను ఆందోళనకు గురిచేస్తూ ఉండేవి. ముఖ్యంగా కిడ్నీ వంటి సున్నితమైన అవయవాలపై శస్త్రచికిత్సలు చేయడం వైద్యులకు పెను సవాలుగా ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోబోటిక్ సర్జరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కలయిక వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. డయాబెటీస్, హైబీపీ, అధిక ఉప్పు వినియోగం, తగినంత నీరు త్రాగకపోవడం వంటి కారణాలు కిడ్నీలపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్, సీకేడీ, ఒక మౌన వ్యాధి. ప్రారంభ దశలో దీని లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది దీనిని ఆలస్యంగా గుర్తిస్తూ ఉన్నారు. కిడ్నీలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటికి పంపడం, ద్రవ సమతుల్యాన్ని నియంత్రించడం వంటి కీలక పనులు చేస్తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే దానిని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఈ దశలో డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అవుతుంది. ఓపెన్ సర్జరీ నుంచి రోబోటిక్ సర్జరీ వరకు ఆధునిక వైద్య సాంకేతిక రంగం ఎలా అభివృద్ధి చెందిందంటే, ఒకప్పుడు శస్త్రచికిత్స అంటే ఓపెన్ సర్జరీలే ప్రధానంగా ఉండేవి. శరీరాన్ని పెద్దగా కోసి లోపలి అవయవాలను సరిచేయాల్సి వచ్చేది. కిడ్నీ శస్త్రచికిత్సలలో 15-20 సెంటీమీటర్ల వరకు కోత పెట్టాల్సి వచ్చేది. దీనివల్ల రోగికి తీవ్ర నొప్పి, అధిక స్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండేది. శస్త్రచికిత్స తర్వాత రోగి కనీసం 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. పూర్తిగా కోలుకోవడానికి మరో 2-3 వారాలు పట్టేది. ఈ విధానం ప్రాణాలను రక్షించినప్పటికీ రోగులపై భౌతిక, మానసిక భారం ఎక్కువగా ఉండేది. ఈ సమస్యలకు పరిష్కారంగా లాప్రోస్కోపిక్ సర్జరీలు ప్రవేశించాయి. చిన్న రంధ్రాల ద్వారా కెమెరాతో పాటు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్స చేయడం ప్రారంభమైంది. ఇది రోగులకు కొంత ఉపశమనం కలిగించింది. ఈ విధానంలో రక్తస్రావం చాలా పరిమితం, నొప్పి కూడా తక్కువే. అయితే ఈ విధానంలో 2D విజన్ మాత్రమే ఉండటం, లోతైన భాగాల్లో పనిచేయడం కష్టం కావడం, సూక్ష్మమైన కుట్లు వేయడం క్లిష్టంగా ఉండటం వంటి పరిమితులు కనిపించాయి. ఈ పరిమితులను అధిగమిస్తూ రోబోటిక్ సర్జరీలు వైద్య రంగంలో కొత్త దిశను చూపించాయి. రోబోటిక్ సర్జరీలో డాక్టర్ ఒక కన్సోల్ వద్ద కూర్చుని 3D హై డెఫినేషన్ విజన్ ద్వారా లోపలి అవయవాలను అత్యంత స్పష్టంగా చూస్తూ రోబో చేతులతో నియంత్రిస్తూ ఉంటారు. ఈ రోబో చేతులు 300 డిగ్రీలలో తిరుగుతూ ఉంటాయి. సూక్ష్మ కదలికలను సరిగ్గా అనుసరిస్తాయి. ముఖ్యంగా చేతి వణుకు లేకుండా పనిచేయటం వల్ల శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం గణనీయంగా పెరుగుతుంది. రోబోటిక్ సర్జరీ విజయానికి ఆధారం ఆధునిక టెక్నాలజీ. ఇందులో 3D లేదా 4K విజువలైజేషన్, మోషన్ స్కేలింగ్, ట్రెమర్ ఫిల్టరింగ్, రియల్ టైమ్ నావిగేషన్, ఇమేజ్ గైడెడ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇవి వైద్యులకు లోపలి అవయవాలను స్పష్టంగా చూపించి, ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI మరింత అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ సహాయంతో శస్త్రచికిత్సకు ముందు ప్లానింగ్ మరింత ఖచ్చితంగా చేయొచ్చు. సర్జరీ సమయంలో కీలక అవయవాలను గుర్తించడం, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే హెచ్చరించడం, రియల్ టైమ్ డేటా విశ్లేషణ ద్వారా వైద్యులకు నిర్ణయాలలో సహాయం చేయడం సాధ్యమవుతూ ఉంది. కొన్ని సిస్టమ్స్ లో AI ఆధారంగా సర్జరీ ప్రోగ్రెస్ ను మానిటర్ చేస్తూ మెరుగైన ఫలితాలను సాధించేందుకు మార్గదర్శనం కూడా ఇది అందిస్తుంది. కిడ్నీ సమస్యల చికిత్సలో రోబోటిక్ సర్జరీలు

0: విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. కిడ్నీలో ట్యూమర్లు ఉన్నప్పుడు కణితులను మాత్రమే తొలగించి మిగిలిన కిడ్నీని కాపాడే పార్షియల్ నెఫ్రెక్టమీ వంటి సున్నితమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేయొచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ సర్జరీలో చిన్న నాడులను కాపాడటం వల్ల రోగుల జీవన నాణ్యత మెరుగుపరచొచ్చు. మూత్రాశయ క్యాన్సర్, మూత్రనాళ బ్లాక్లు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు వంటి క్లిష్టమైన చికిత్సలలో కూడా రోబోటిక్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా శస్త్రచికిత్సను వేగంగా, ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా లోతైన, సున్నితమైన భాగాల్లో పనిచేయడం సులభమవుతుంది ఈ రోబోటిక్ సర్జరీల ద్వారా. రోబోటిక్ సర్జరీల వల్ల రోగులకు అనేక ప్రయోజనాలున్నాయి. పెద్ద కోతలు లేకపోవడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో తక్కువ రోజులుంటే సరిపోతుంది, రోగులు త్వరగా కోలుకొని సాధారణ జీవితానికి తిరిగి చేరుకుంటారు. వైద్యులకు కూడా ఈ టెక్నాలజీ ఎంతో సహాయకరంగా ఉంటుంది. మెరుగైన విజువలైజేషన్, సూక్ష్మ నియంత్రణ, క్లిష్టమైన సర్జరీలను సులభంగా చేయగలగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా AI సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం మరింత సులభమవుతుంది. రోబోటిక్, AI సాంకేతికతలు కలిసి కిడ్నీ చికిత్సలో ఒక నూతన యుగాన్ని ప్రారంభించాయి. సురక్షితమైన, ఖచ్చితమైన, వేగవంతమైన చికిత్సను అందిస్తూ రోగుల జీవిత నాణ్యతను మెరుగుపరుస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది వైద్య రంగంలో కీలక పాత్ర పోషించనుంది.
1: మీరింతవరకు కోత లేకుండా కోలుకోవడం తేలిక అంటోంది ఆధునిక వైద్య రంగం, ఈ అంశం గురించి తెలుసుకున్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం, మార్కెట్లో దొరికే సప్లిమెంటరీలతో కాలేయానికి దెబ్బ. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీమతి జి. విశాలిని.
1: ఆరోగ్యం మీద ఆపేక్ష అవసరమే, అలాగని మార్కెట్లో దొరికే సప్లిమెంట్లని కొనేసి ఎలా పడితే ఎలా వాడేయకూడదు, వాటిలోని భారలోహాలు, స్టిరాయిడ్లు ఆరోగ్యాన్ని కుదేలు చేయడంతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. నీరసం, నిశ్శత్వ వదలడానికి, బలానికి, సుఖ విరోచనానికి, అజీర్తికి, అసిడిటీకి, ఇమ్యూనిటీ పెరగడానికి, ఇలా లెక్కలేనన్ని హెర్బల్ మెడిసిన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. డాక్టర్లతో పని లేకుండా ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవచ్చనే ఆలోచనతో చాలామంది ఈ మందులను ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉంటారు. కాలేయ ఆరోగ్యం కోసం లిప్ 52, అదనపు ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్లు, నిద్రలేమి కోసం అశ్వగంధ, వ్యాధి నిరోధక శక్తి కోసం గిలాయ్, ఇలా చాలామంది వైద్యులను సంప్రదించకుండా స్వయంగా ఈ మందులను కొని వాడేస్తూ ఉంటారు. మనం తీసుకునే ప్రతి మందు కాలేయం మీద ప్రభావం కనబరుస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాలేయం రసాయనాలను శుద్ధి చేసే కర్మాగారం లాంటిది. మనం తీసుకునే ప్రతి మాత్ర గుళిక పొట్టలో కరిగి రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఈ రక్తం మిగతా శరీరమంతటికి ప్రసరించడానికంటే ముందు కాలేయంలోకి ప్రవహిస్తుంది. కాలేయం ఈ మందును శుద్ధి చేసి తిరిగి రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా మనం తీసుకునే మందులన్నీ కాలేయానికి చేరుకుంటూ శుద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి కాలేయమే ఎక్కువగా ఈ మందుల ప్రభావానికి గురవుతూ ఉంటుంది. ఈ క్రమంలో కాలేయం దెబ్బతింటున్నప్పటికీ ప్రారంభంలో లక్షణాలు బయటపడవు. కాలేయం పూర్తిగా దెబ్బతిని తిరిగి సరిదిద్దలేని స్థితికి చేరుకున్నప్పుడు తీసుకుంటున్న మందులు ఆపేసినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. సప్లిమెంట్లు తీసుకునే వాళ్లలో కాలేయం దెబ్బతినే క్రమం నెమ్మదిగా సాగుతుంది. ప్రారంభంలో కాలేయ స్రావాలు పెరుగుతాయి, కామెర్లు మొదలవుతాయి, తర్వాత కాలేయం

0: క్యాంపసెస్కు చేరుకుని అంతిమంగా విఫలమవుతుంది. సాధారణంగా చాలామంది ఆయుర్వేద ఔషధాలు సురక్షితమని అనుకుంటూ వాడుతారు. కాని వాటి తయారీలో ఉపయోగించే భారలోహాలు, అనబాలిక్ స్టిరాయిడ్ల పేర్లు, ఔషధ డబ్బాలు సీసాల మీద పేర్కొని ఉండవు. వృక్షాధారిత ఔషధాలు కాబట్టి వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనే భ్రమతో ఇలాంటి మందులను వాడుకోవడం ప్రమాదకరం. ఉదాహరణకు పౌడర్, క్యాప్సుల్స్, టానిక్ రూపంలో దొరికే వాటితో కాలేయం దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఔషధాలతో మన శరీరంలోకి కణాలు ఉత్తేజితమై మన శరీరం మీద దాడి చేసే దుస్థితి తలెత్తుతుంది. ఫలితంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో కాలేయము, మూత్రపిండాలు, మెదడు, పిత్తాశయం లాంటి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినడం మొదలుపెడతాయి. అస్తవ్యస్త ఆహార జీవన శైలులతో ఇప్పటికే ఎంతో మంది కాలేయ కొవ్వును కలిగి ఉంటున్నారు. ఇలాంటప్పుడు హెల్త్ సప్లిమెంట్లతో కాలేయం మీద అదనపు భారాన్ని పెంచడం వల్ల కాలేయం వేగంగా దెబ్బతినడం మొదలుపెడుతుంది. హెల్త్ సప్లిమెంట్లు తీసుకుంటున్న వాళ్లలో బలహీనత, అలసట, నిస్సత్తువ, కామెర్లు మొదలైన లక్షణాలు తరచూ వేధిస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి. కాలేయం దెబ్బతినే ప్రారంభ లక్షణాలను సత్వరం గుర్తించి చికిత్స చేసుకోగలిగితే దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగు చేసుకునే వీలు ఉంటుంది. ఆలస్యం చేసే కొద్దీ చికిత్సతో సరిదిద్దలేని పరిస్థితి నెలకొని కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి అవసరమవుతుంది. ఆరోగ్యం నిక్షేపంగా ఉండడం కోసం సప్లిమెంట్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఆరోగ్యం దెబ్బతిని చికిత్సల కోసం డబ్బు ఖర్చు పెట్టే దుస్థితి తప్పుతుంది.
1: మీరింతవరకు మార్కెట్లో దొరికే సప్లిమెంటరీలతో కాలేయానికి దెబ్బ ఈ అంశం గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
2: మరొక నెంబర్ 2950-39.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ KTPS రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: శ్రీధర్ కరాటే ఇన్స్టిట్యూట్ కొత్తగూడెం.
4: కొత్తగూడెం పాత బస్ డిపో ప్రక్కన గల కరాటే ఇన్స్టిట్యూట్ లో కోచ్లు ఇంద్రాణి శ్రీధర్, రాధికా గార్లచే 5 సంవత్సరాలు పైబడిన బాలబాలికలకు కరాటే నేర్పించబడను.
3: కరాటే పట్ల ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398

0: 1098.
1: ఫోన్ నెంబర్ మరొకసారి 9398310948. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం. ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఇ శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి డి కిరణ్ కుమారి.
2: క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఈ శ్రీధర్ గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి శ్రీధర్ గారు.
3: నమస్కారం మేడం.
2: శ్రీధర్ గారు, ఇటీవల నిర్వహించిన ఈవెంట్స్లో మన జిల్లా నుండి క్రీడాకారులు సాధించిన ఫలితాల గురించి చెప్పండి. అలాగే ఈవెంట్స్ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు చెప్పండి.
3: మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కరాటేలో 14, 17, 19 స్కూల్ గేమ్స్లో పిల్లలు పాల్గొని రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. రానున్న రోజుల్లో వాళ్ళని స్టేట్ కాకుండా నేషనల్ మెడల్ కూడా వచ్చే విధంగా జిల్లాలో మేము తర్ఫీ ఇస్తున్నాం.

0: కుమారి.
1: క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఈ శ్రీధర్ గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి శ్రీధర్ గారు.
2: నమస్కారం మేడం.
1: శ్రీధర్ గారు, ఇటీవల నిర్వహించిన ఈవెంట్స్లో మన జిల్లా నుండి క్రీడాకారులు సాధించిన ఫలితాల గురించి చెప్పండి, అలాగే ఈవెంట్స్ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు చెప్పండి.
2: మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కరాటేలో అండర్ 14, అండర్ 17, అండర్ 19 స్కూల్ గేమ్స్లో పిల్లలు పాల్గొని రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. రానున్న రోజుల్లో వాళ్ళని స్టేట్ కాకుండా నేషనల్ మెడల్ కూడా వచ్చే విధంగా జిల్లాలో మేము తర్ఫీ ఇస్తున్నాం. మాకు తల్లిదండ్రుల నుంచి కానీ పిల్లల నుంచి కానీ మంచి సహకారం ఉంది. మంచి క్రీడాకారులను మేము తయారు చేయగలుగుతున్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన సీఎం కప్లు పోటీలో కూడా మన జిల్లా క్రీడాకారులు మంచిగా పాల్గొన్నారు, ప్రతిభగా కనిపించారు. లాస్ట్ ఇయర్ ఒక గోల్డ్ మెడల్ కూడా మన జిల్లాకి రావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ మెడల్ మన జిల్లాకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం.
1: కృషి చేస్తున్నారు, బాగానే ఉంది. మరి మీరిచ్చే ప్రాక్టీస్ విషయానికి వస్తే, జనరల్గా మీరు పిల్లల్ని ఎట్లా డివైడ్ చేస్తారు? ఏజ్ వైజ్ చెప్పారు మీరు, అలాగే ఏజ్ అండ్ హైట్ వెయిట్ చూస్తారు అనుకుంటా జనరల్గా. మరి అలా డివైడ్ చేసినప్పుడు వాళ్ళకి వేరే వేరేగా ప్రాక్టీస్ ఇస్తారా, లేదంటే అందరికీ కలిపి ఒకటే విధానం ఉంటుందా ప్రాక్టీస్ చేయడానికి?
2: ప్రాక్టీస్ వరకు వచ్చే వరకు అన్ని ఏజ్ కేటగిరీలకి ఒకే విధంగా ప్రాక్టీస్ ఇస్తాం మేడం. కాకపోతే 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు, అబో 18 ఇయర్స్ వాళ్ళకు మాత్రం కొంత డిఫరెంట్ ఉంటుంది నేర్పించే విధానంలో. కానీ ప్రాక్టీస్ మాత్రం అందరూ ఒకేలా చేపిస్తాము. పోటీలో పాల్గొనేటప్పుడు మాత్రమే వాళ్ళ ఏజ్ అండ్ వెయిట్ కేటగిరీని చూసి వాళ్ళని పాల్గొనడం జరుగుతుంది.
1: జనరల్గా కరాటే అంటే దానిలో రకరకాల స్టైల్స్ ఉన్నాయి కదా, మరి మీరు మీ అసోసియేషన్ నుంచి పిల్లలకి నేర్పించేటప్పుడు ఏ స్టైల్ నేర్పుతారు? మీరు ప్రాక్టీస్ విధానాన్ని ఎలా వాళ్ళకి అలవాటు చేస్తారు?
2: అన్ని స్టైల్స్ కూడా ఒకేలా నేర్పిస్తారు, కేవలం పేర్లు మాత్రమే వేరుంటాయి. నేర్పించే విధానం మొత్తం ఒకటే. కేవలం షోటోకాన్, షుతిరియో, గోజిరియో, ఒడిరియో అని జపానీస్ వాళ్ళు కరాటేని 4గా డివైడ్ చేశారు. లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి చదువులో ఎలా ఉంటుందో అలా హైట్గా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, లేకపోతే హెవీ వెయిట్ ఉన్నవారు, తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళని 4 స్టైల్స్ డివైడ్ చేశారు. అన్ని స్టైల్స్లో కూడా పంచెస్ అయినా, బ్లాక్స్ అయినా, కిక్స్ అయినా, కథాస్ అయినా, ఏవైనా కానీ స్టెమినా, స్ట్రెంత్, వాళ్ళ ఎండ్యూరెన్స్ని డెవలప్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మేడం.
1: జనరల్గా కరాటే అంటే డిఫరెంట్ క్రీడ కదా, వాళ్ళకి నేర్పించేటప్పుడు ఆ స్కిల్స్ని వాళ్ళు నేర్చుకోవడానికి కష్టం అవుతుందా? మీరు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారు?
2: కరాటే చూడటానికి చాలా హార్డ్గా కనబడుతుంది మేడం, కానీ మేము చిన్నపిల్లల్ని నేర్పించేటప్పుడు చాలా ఈజీ మెథడ్లో మేము వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగే విధంగా చేస్తాము. కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తూ హార్డ్నెస్ వరకు తీసుకెళ్తాం. అంతేగాని ఒకేసారి పిల్లలకి హార్డ్ చెప్పినా రాదు. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీలో కానీ, లేకపోతే మా జపాన్ నుంచి వచ్చే కోచెస్ కానీ మాకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ఎలా నేర్పించాలనేది మాకు ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాంప్స్కి వెళ్ళి మేము అప్డేట్ అవుతూ ఉంటాం. దాని ప్రకారంగా చిన్న పిల్లలకి అంటే 5 ఇయర్స్ పిల్లలకు కూడా ఏ విధంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి బాడీ మజిల్ స్ట్రెంత్ ఎలా డెవలప్ కావాలి, వాళ్ళకి ఎండ్యూరెన్స్ ఎలా పెంచుకోవాలి, వాళ్ళు హెల్దీగా ఎలా తయారు కావాలో వాటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తాం మేడం.
1: కరాటే అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ విద్య లాగే ట్రీట్ చేస్తాం. జనరల్గా మన శరీరంలో ఉన్న అవయవాల్నే ఆయుధాల్లాగా మీరు తయారు చేస్తారు కదా. స్పెషల్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి?
2: ప్రతి క్రీడాకారులాగానే కరాటే క్రీడాకారులు జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా బాయిల్డ్ ఎగ్స్, చికెన్ని తక్కువ ప్రిఫర్ చేస్తామని బాయిల్డ్ ఎగ్స్, వెజిటేరియన్ అయితే బెల్లము, శనగలు, అరటికాయ, ఇవి మంచి స్ట్రెంత్ని ఇస్తాయి మేడం. దీంతో పాటుగా ప్రాక్టీస్ చేసే క్రమంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ తిన్న ఆహారం ఏదైతే ఏదైతుందో కరెక్ట్గా బాడీకి యూటిలైజ్ అవుతుంది. ఎనీ గేమ్లో ఒక 1 అవర్ రోజులో ప్రాక్టీస్ చేసిన పిల్లలకి వాళ్ళకి స్ట్రెంత్తో పాటుగా మంచి ఫుడ్లో ఉన్న విటమిన్స్ మొత్తం బాడీకి అందే విధంగా, పెద్దవాళ్ళు కూడా ఒక 40 మినిట్స్ వాకింగ్ చేస్తే వాళ్ళకి అన్ని కూడా విటమిన్స్ అందుతాయి.
1: డైజెషన్ మంచిగా,
2: డైజెషన్ బాగా.
1: 5 ఇయర్స్ నుంచి నేర్చుకోవచ్చు అన్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

0: కరాటేని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీరు వీళ్ళకి అడ్వాన్స్డ్గా ఏమైనా కొత్త కొత్త విధానాలు వచ్చాయా నేర్పడానికి?
1: మేము నేర్చుకునేటప్పుడు ఓపెన్ ప్లేస్లో ఖాళీ ప్లేసెస్లో నేర్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కరాటే ఇండోర్ గేమ్, సింథటిక్ మ్యాట్స్ కింద వేసి గ్లౌజెస్, చిన్ గార్డు, చెస్ట్ గార్డ్స్, వాళ్ళకి ప్రొటెక్టివ్ ఐటమ్స్ అన్నీ ఇస్తూ నేర్పిస్తున్నాం. మేము నేర్చుకున్నప్పుడు అలాంటి ప్రొటెక్షన్స్ లేవు. ఫైట్ చేసేటప్పుడు బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం, డ్యామేజ్ అవ్వటం, అలాంటి చాలా ఇంజురీస్ అయ్యాయి మేడం. ఇప్పుడు నో ఇంజురీస్, ఇంజురీస్ లేకుండా స్పోర్ట్స్ పద్ధతిలో కరాటే ఆడే విధంగా కరాటే తయారైంది. ఇప్పుడు మా దగ్గర కూడా జితీష్ వి పాటిల్ గారు, కలెక్టర్ గారు మాకు మ్యాట్స్ ఇచ్చారు, మేము మ్యాట్స్ మీదనే ప్రాక్టీస్ చేపిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు కొంత క్రీడా ప్రాంగణాలలో వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క మండలంలో కరాటే కోచ్ కానీ వాలీబాల్ అందరికీ కూడా క్రీడా ప్రాంగణాలని యూటిలైజ్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ భద్రాద్రి జిల్లాలో మనం క్రీడా ప్రాంగణాలను యూజ్ చేసుకొని ఆ దగ్గరలో ఉన్న కోచెస్ని క్రీడా ప్రాంగణాలకు అనువుగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించినప్పుడు అన్ని స్పోర్ట్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. కరాటేలో 40 మంది కోచెస్ ఉన్నారు మేడం, వారికి దగ్గరలో ఉన్న క్రీడా ప్రాంగణాలని వాళ్ళకి అనుకూలంగా కేటాయిస్తే ఎక్కువ మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారని మా ఆశ మేడం.
0: మరి మీరు ఇండోర్ గేమ్ అంటున్నారు కదా, మీకు ఎలా యూజ్ అవుతుంది?
1: చిన్న షెడ్ లాంటిది మేడం, కేవలం చిన్న షెడ్ లాంటిది, ఒక 30x30 షెడ్ లాంటిది నిర్మిస్తే దాంట్లో యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మాలాంటి వాళ్ళకి కరాటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఏంటంటే ఎస్పెషల్గా సిటీస్లో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడగలుగుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే క్రీడా ప్రాంగణాన్ని జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చోట పోయిన గవర్నమెంట్ వాళ్ళ ఏర్పాటు చేశారు, కానీ బోర్డు వరకే పరిమితమైంది. దాంట్లో దగ్గరలో ఆడిపించే వాళ్ళు ఎవరున్నారో గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ప్రాంగణానికి వాళ్ళకు అనుకూలంగా సౌకర్యాలు కల్పిస్తే పెద్ద మొత్తంలో క్రీడాకారులు తయారవుతారని నా ఉద్దేశం.
0: జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆడే అవకాశం లభిస్తుంది దీనివల్ల.
1: అవును మేడం,
0: చాలా బాగుందండి ఆలోచన. మీ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి కదా, మీరంతా కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని అనుకూలంగా మార్చుకుంటే చాలా మంది క్రీడాకారుల్ని తయారు చేయొచ్చు. కరాటే, కుంగ్ఫు అని మార్షల్ ఆర్ట్స్ ఏ కాకుండా
1: క్యాజువల్ గా ఆడుకునే గేమ్స్ కూడా, తొక్కుడు బిల్ల అని ఇంకోటి అని చిన్నప్పుడు చాలా మంది ఆడేవాళ్ళు. వాళ్ళ లెగ్ స్ట్రెంత్ కానీ లేదా ఐక్యూ స్ట్రెంత్ కానీ ప్రతి ఒక్కటి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇప్పుడు ఆడుకోవడానికి టైం లేదు మేడం, సూర్యుడిని వాళ్ళు స్కూల్లోనే చూస్తున్నారు, చంద్రుడిని మాత్రమే ఇంటి దగ్గర చూస్తున్నారు. అలాంటి వారికి దగ్గర ఆడుకునే ప్లేస్ కూడా లేదు. అలాంటి చోట క్రీడా ప్రాంగణాన్ని యూజ్ చేసుకుంటే కొంతమంది అయినా ఆడటానికి వెసులుబాటు కలుగుతుందని.
0: చాలా బాగుందండి ఆలోచన. ప్రజెంట్ ఉన్న వాతావరణంలో పిల్లలకి నేర్పించడం అనేది మీకు కష్టతరంగా ఉందా, లేకపోతే ఈజీగా నేర్పగలుగుతున్నారా? ఇంట్రెస్ట్ ఎంతమంది చూపిస్తున్నారు? డెవలప్మెంట్ ఎలా ఉంది?
1: నేర్పించడానికి సరైన సౌకర్యం లేదు. నాకైతే కరాటేకి ఒక చిన్న ఇండోర్ లాంటిది కావాలని కలెక్టర్ గారిని కలిశాను. నిన్ననే కలెక్టరేట్లో అప్లై చేశాను మేడం. ఒక చిన్న ఇండోర్, జస్ట్ ఒక 40x60 లాంటి ఇండోర్ ఉంటే ఒక 100 నుంచి 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం.
0: మీరు నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నారు?
1: మెడల్స్ సాధించారు? నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా ఎర్లీ మార్నింగ్ 4కి మేము కరాటే ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం. 8 వరకు ప్రాక్టీస్ చేసేవారు, 4 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మా స్కూల్ 9కి ఉండేది. అట్లా కంటిన్యూ అయిన తర్వాత నేను అండర్-19 స్కూల్ గేమ్స్లో స్టేట్ మెడల్, అదేవిధంగా సీనియర్ నేషనల్స్లో 2 సార్లు పార్టిసిపేట్ చేశాను. యువజన ఉత్సవాలలో 5 సార్లు వరుసగా నేషనల్స్కి వెళ్ళాను. కామన్వెల్త్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరిగినప్పుడు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను మేడం. ప్రతి దాంట్లో కూడా మెడల్ సాధించాను. అదేవిధంగా ఇవాళ నా లైఫ్ స్టైలే కరాటేగా అయిపోయింది. డిగ్రీలో ఉన్నప్పుడు ఎస్ఐ ట్రై చేశా, డిగ్రీ అయిపోయిన తర్వాత మిస్ అయింది. ఎన్సీసీలో కూడా నేను సీనియర్ ఆఫీసర్, ఎన్సీసీ ద్వారా నాకు లెఫ్టినెంట్ అవకాశం కూడా వచ్చింది. మా ఇంట్లో చిన్న వల్ల నేను లెఫ్టినెంట్ జాబ్ని కొట్టలేకపోయాను. మ్యారేజ్ అయిన తర్వాత ఈ కరాటేనే ఫుల్ ఫ్లెక్సిడ్గా తీసుకున్నాను.
0: ఉపాధి కింద కూడా ఇదే చూసుకున్నారు మీరు?
1: అంటే స్టార్టింగ్ నేను సరదాగా నేర్పించేవాళ్ళను మేడం, ఫీజు లాంటివి ఏం తీసుకోకుండా మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కరాటే నేర్పించాను. మ్యారేజ్ అయిన తర్వాత ఫీజెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను మేడం. ఇప్పుడు నాకు అదే ఉపాధిగా కంటిన్యూ అవుతుంది.
0: ఎలా ఉంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నారా?
1: ఆ గేమ్ సాటిస్ఫాక్షన్ ఉంది మేడం, మనీ పరంగా కాకపోయినా గేమ్ పరంగా ఓకే, పిల్లలకైతే మనం న్యాయం చేయగలుగుతున్నాం. అదేవిధంగా నేను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా, మ్యారేజ్ చేసుకున్నాక తనకి కరాటే నేర్పించడం జరిగింది. తను కూడా బ్లాక్ బెల్ట్ 2nd వరకు నేర్చుకున్న తర్వాత తను కరాటే క్లాసెస్ చెప్తుంది, గవర్నమెంట్ స్కూల్స్లో చెప్తుంది, ప్రైవేట్ స్కూల్స్లో చెప్తుంది. మా ఇన్స్టిట్యూట్లో ఆమె మెయిన్ కోచ్. తన గర్ల్స్కి అందరికీ మేము

0: నేషనల్కి ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు మేమిద్దరమే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలన్నా కానీ మేమిద్దరం చూసుకొని రన్ చేస్తాం.
1: మధ్యలో ఏమైనా ఈవెంట్స్ జరిగాయా? నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి?
0: 2 మంత్స్ బ్యాక్ డెహ్రాడూన్లో జూనియర్ సబ్ జూనియర్ నేషనల్స్ జరిగాయి మేడం. నెక్స్ట్ ఢిల్లీలో నేషనల్ లెవెల్ ఓపెన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దానికి రాష్ట్రం నుంచి క్రీడాకారులని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది మేడం. మన జిల్లా నుంచి ఒక 10 మంది క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళని మేము ప్రపోజ్ చేసాము. వాళ్ళలో స్టేట్లో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్తాం.
1: నేషనల్ లెవెల్కి ప్రిపేర్ చేయాలంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా? దానికి ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు పిల్లల్ని?
0: ఒక నేషనల్ లెవెల్లో క్రీడాకారులు వెళ్ళాలంటే ప్రతిరోజు కనీసం 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి మేడం. డైలీ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్ స్టెమినాని బట్టి మనం అక్కడ గేమ్ ఆడే విధానం బట్టి సెలెక్ట్ చేస్తారు. మనం 33 జిల్లాల నుంచి కూడా కరాటే క్రీడాకారులు చాలా ఎక్కువ మొత్తంలో వస్తారు మేడం. తెలంగాణలో కరాటే ఫుల్ ఫ్లెక్సిగా ఉండడానికి మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులు గారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రాష్ట్రాలలో వెనుకబడి ఉండేది కరాటే విషయంలో. జస్ట్ ఈ 10-12 సంవత్సరాలలో ఇండియాలోనే 1 పొజిషన్కి కరాటేకి చేరుకున్నాం తెలంగాణ. సో దీనివల్ల క్రీడాకారులకు మెడల్స్ కన్నా క్రీడలో పార్టిసిపేషనే ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలామంది అందరూ డెవలప్ అయ్యే వరకు మెడల్ కొట్టడం కష్టసాధ్యం, కానీ వాళ్ళకి గేమ్ వస్తుంది. మేము సాటిస్ఫై అవుతున్నాం. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయరు ఈరోజు స్టేట్ మీట్ ఆడగలుగుతున్నాడు. ఏం పెరిగిపోయింది మేడం.
1: ఢిల్లీలో నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపాలని మేము ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నాం. మీరు కూడా ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి, మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారుల్ని వెలికి తీయాలి. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్ కొట్టాలని ఉందన్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు ఇంటర్నేషనల్ మెడల్ సాధించాలని మీకు విషస్ చెప్తూ ఆకాశవాణి తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో సమాచార ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్.
8: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
9: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं. रिचार्ज पिट और शाफ्ट बनवाएं. अनुपयोगी बोरवेलों को ठीक करें. जलाशयों से गाद निकालें. अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
10: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. भारत और इंडोनेशिया ने आतंकवाद के सभी रूपों की कड़ी निंदा की. इस खतरे से निपटने के लिए निर्णायक और समन्वित अंतर्राष्ट्रीय प्रयासों का आह्वान. प्रधानमंत्री नरेंद्र मोदी इंडोनेशिया की संसद को संबोधित करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. दोनों देशों के बीच रणनीतिक साझेदारी मजबूत करने पर बल दिया. प्रधानमंत्री कार्यालय ने अल नीनो के प्रभाव की समीक्षा की. केंद्रीय मंत्रालयों से राज्यों के साथ मिलकर काम करने को कहा. प्रवर्तन निदेशालय ने तृणमूल कांग्रेस से जुड़े बैंक खातों में

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా ఏఎంఐఈ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేట్ మెంబర్గా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 54,200

0: 20,000 రూపాయల నుంచి 133,630 రూపాయల వేతనం శ్రేణి లభిస్తుంది. రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.tgpsc.gov.in www.tgpsc.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 15, 2026. పరీక్షను అక్టోబర్ 2026న నిర్వహిస్తారు. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూలై 15, 2026. మరొక ప్రకటన. ఎన్టీపీసీ పరిధిలోని మినీ రత్న నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. ఎగ్జిక్యూటివ్ ఈఆర్పి 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ 1, ఎగ్జిక్యూటివ్ సివిల్లో ఎఫ్టీబి లెవెల్ 5లో 3, ఎగ్జిక్యూటివ్ సివిల్ ఎఫ్టీబి లెవెల్ 4లో 3, ఎగ్జిక్యూటివ్ సివిల్ ఎఫ్టీబి లెవెల్ 1లో 3 ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ 4, ఎగ్జిక్యూటివ్ లా విభాగంలో 1, ఎగ్జిక్యూటివ్ సేఫ్టీలో 2, ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్లో 6, ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఎఫ్టీబి లెవెల్ 2లో 6, ఎగ్జిక్యూటివ్ మెడికల్ ఎఫ్టీబి లెవెల్ 3లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, సిఏ, సిఎంఏ, ఎంబీఏ, డిప్లొమా, పీజీ డిప్లొమాలతో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి 30 నుంచి 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 71,000 నుంచి 166,000 రూపాయల జీతం లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఈఎంఎస్ మహిళలకు ఫీజు అనేది లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://nepco.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://nepco.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 13, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు గజ్జల్లి జలేందర్. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల్ వెంకటేశ్వర్లపల్లి. ఈరోజు నాకు నచ్చిన పాట సిరివెన్నెల సినిమాలోని చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఈ పాట వింటున్నంతసేపు ఒక బృందావనంలో విహరించినంత మంచి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నాకు నచ్చిన పాటగా ఈ పాట వినిపించాలని కోరుచున్నాము.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగ్లోత్ లక్ష్మణ్ నాకు నచ్చిన పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలు పాడిన పాట. ఏలే వేలే మరదలా వాలే వాలే వరసలా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీ.

0: రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: నా పేరు జ్యోతి, సుయర్ణ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మంచి మనసు సినిమాలో నుంచి జాబిల్లి కోసం ఆకాశమదులే.

నా పేరు బరిగే మాధవ రానక్క గట్టన్న. మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్. నాకు నచ్చిన పాట చీకటి సీరులు సినిమా నుండి దండాలో సమ్మన్న అనే పాట కావాలి. ఈ సినిమాలో శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు తన స్వీయ దర్శకత్వంలో తనను నటుడుగా నటించి ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాతానగర్. నాకు నచ్చిన పాట బాలమిత్రులు కథ సినిమా నుండి, ఉన్న మామిడి కొమ్మ మీద పూలు రెండు ఉండే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24.

0: వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
2: మా హాస్పిటల్ నందు
1: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
2: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
2: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
3: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపురపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట పైసా వసూలు సినిమాలో కన్ను కన్ను కలిసాయి అనే పాట కావాలి.

నమస్తే అండి, నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు నచ్చిన పాట ఏంటి అంటే మరో చరిత్ర నుంచి

0: ఈ పాట అండి. నిజంగానేనండి, ఎక్కడెక్కడి వారినో భగవంతుడు అలా పెనవేసి ముడివేసి ఒక చోట చేర్చి ఒక బంధాన్ని అనేది ఏర్పరుస్తూ ఉంటాడు. మరి అలాంటి బంధాన్ని గుర్తు చేసేటటువంటి ఈ పాట.
1: ఏ తీగ పూవులో ఏ కొమ్మ

0: రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నా పేరు జమీర్ పాషా, నేను ఇల్లందు నుంచి మాట్లాడుతానా. నాకు నచ్చిన పాట నాకు సీతాకోకచిలుక సినిమా నుంచి మాటే మంత్రము మనసే బంధము అనే పాట కావాలి.

నేను ఎనుగంటి నాగేశ్వరరావు నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన పాట సుమంగళి సినిమాలో, రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్ గారు సమకూర్చిన ఈ పాట ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన పాట. కనులు కనులతో కనబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పాల్వంచ మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట అంతఃపురం చిత్రం నుండి అస్సలేం గుర్తుకు రాదు నా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసి రామరాజు మహాశివ భట్టు. నాకు నచ్చిన పాట శశి చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన ఓకే.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్ వారి నరసింహనాయుడు చిత్రంలోని పాటలే వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ, గేయరచన వెన్నెలకంటి భువనచంద్ర, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరు సుందరరామ్మూర్తి. గాయని గాయకులు శంకర్ మహదేవన్, సుజాత, మనో, రాధిక, ఉదిత్ నారాయణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరణి, సుఖ్వీందర్ సింగ్, స్వర్ణలత, హరిహరన్, కవితా కృష్ణమూర్తి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్ వారి నరసింహనాయుడు చిత్రంలోని పాటల్ని విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ, గేయరచన వెన్నెలకంటి భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరు సుందరరామూర్తి. గాయని గాయకులు శంకర్ మహదేవన్, సుజాత, మానవ్, రాధిక, ఉదిత్ నారాయణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి, సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత, హరిహరన్, కవితా కృష్ణమూర్తి.

శ్రోతలు 100.1 మెగా హెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ రేడియో నేస్తం స్వాతి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముకుంద చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

0: held under the chairmanship of Principal Secretary to Prime Minister Dr. P.K. Mishra at the Seva Theatre yesterday. Secretaries and senior officials of more than 15 ministries were present at the meeting. Dr. Mishra directed that the overall situation should be continuously monitored and the impact of monsoon or delayed monsoon on vulnerable districts must be assessed in coordination with states. The U.S. has carried out a fresh round of airstrikes on Iran, targeting more than 80 locations in response to Iran's latest attacks on commercial ships passing through the Strait of Hormuz. According to U.S. Central Command, the strikes targeted Iranian air defense systems, command and control centers, coastal radar sites, anti-ship missile systems, and more than 60 Islamic Revolutionary Guard Corps fast boats in and around the Strait of Hormuz. Iran's Central Military Command warned that it would respond decisively to what it called an act of aggression and terrorism. In football, Switzerland beat Colombia 4-3 in a penalty shootout in Vancouver to reach the quarterfinals of FIFA World Cup for the first time since 1954. And that is the end of this news bulletin.
1: Akashwani Kottagudem Kendram Shastri Sangeetam Eenati Shastri Sangeeta Karyakramamlo Lalgodi Jayaraman Gari Violin Vadana Vintaru Munduga Konni Vanichya Prakatanalu.
2: మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
8: Anubhav Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
11: ఆ చిహ్నం లేకపోతేనో?
10: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
12: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
13: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
14: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: మీరింతవరకు లాల్గుడేజీ జయరామన్ గారి వయలిన్ వాదనం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆసియాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్ర

బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదిక

0: కానున్నాయి. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్మికుల కార్యక్రమం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రత్యక్ష దైవాలు కథానిక వింటారు.
4: బాబు, నా చెప్పు కొద్దిగా తెగింది, కుట్టి పెడతావా? ఏకాగ్రతతో చెప్పులు కుట్టుకుంటున్న కనకరాజు తల పైకెత్తి చూశాడు. ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. టక్ చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకునే మనిషిలాగా కనిపించాడు. అతని పేరు శేషగిరి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి. కొడతానయ్యా, ఏది ఇలా ఇవ్వండి అంటూ అతని చేతిలో నుండి ఆ చెప్పును తీసుకుని పరిశీలించాడు. బెల్ట్ తెగిపోయింది బాబు, దీని లోపలికి మడిచి కుట్టు వేస్తే సరిపోతుంది. రెండోది కూడా ఇస్తే రెండింటికి కలిపి కుట్లు వేసేస్తాను, తెగిపోకుండా ఉంటాయి. 50 రూపాయలు అవుతుందయ్యా అన్నాడు కనకరాజు. 50 రూపాయలే? ఒక దానికోసం వస్తే 2 అంటున్నావు. 30 రూపాయలు ఇస్తాను కుట్టయి అంటూ రెండో చెప్పు కూడా అందించాడు శేషగిరి. కిట్టదు బాబు, ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ రోజుల్లో 50 రూపాయలకి 2 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. 40 రూపాయలు ఇవ్వండి, ఇది ఫైనల్ అంటూ దారానికి మైనం పోయేసాగాడు. సర్లే, తొందరగా కాని, అవతల పనుంది అన్నాడు శేషగిరి. ఒక్క 10 నిమిషాలు బాబు, అయిపోతుంది, అందాక ఇలా కూర్చోండి అంటూ చిన్న చెక్క స్టూలు అందించాడు. పర్వాలేదులే అంటూనే అతడు అందించిన చెక్క స్టూలు వేసుకుని అతని షాపుకి అభిముఖంగా కూర్చున్నాడు. ఆ చిన్న కుట్టును పరిశీలనగా చూడసాగాడు. దుకాణం చిన్నదే అయినా పొందికగా అమర్చిబడి ఉన్నాయి చెప్పులు. చెప్పులు రిపేరు చేయడమే కాకుండా చెప్పుల జతల్ని తయారు చేస్తున్నాడు స్వయంగా. వాటిని ఆ షాపులో ఒక వరుసలో అమర్చిపెట్టాడు. మీది నుండి క్రింది వరకు 6 వరుసల్లో చక్కగా అమర్చబడి ఉన్నాయి. వరుసల మధ్యలో చిన్న ఖాళీ జాగా ఉంది. ఆ ఖాళీ జాగాలో ఒక ప్లాస్టిక్ స్టిక్కర్ అంటించబడి ఉంది. అందులో ఇలా ఉంది, తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు, వారిని సేవించుకోవడం మన కర్తవ్యం. ఇది ఆ స్టిక్కర్లో ఉన్న క్యాప్షన్. ఆ స్టిక్కర్ ఉన్న చోట మరో వరుస చెప్పుల జతలు పెట్టుకోవచ్చు, కానీ అలా చేయకుండా ఆ స్టిక్కర్కి ప్రాధాన్యమిచ్చి అక్కడ ఉంచడం ఆశ్చర్యం అనిపించింది శేషగిరికి. ఎవరో ఈ స్టిక్కర్ ఇచ్చి ఉంటారు, ఆ వరుసల మధ్య అందంగా ఉంటుందని పెట్టి ఉంటాడు అనుకున్నాడు మనసులో.

అయినా ఒక చెప్పులు అమ్ముకునే దుకాణంలో అలాంటి క్యాప్షన్ ఉన్న స్టిక్కర్ అంటించి ఉండడం ఆశ్చర్యం అనిపించింది. ఆఫ్టర్ ఆల్, చెప్పులు కుట్టుకునేవాడికి తల్లిదండ్రుల మీద అంత శ్రద్ధ ఉంటుందా? అది అందానికి పెట్టుకున్నాడు గాని నిజంగా అందులోని పరమార్థం అర్థం చేసుకుని పాటిస్తున్నాడా? ఇతడికింత పరిజ్ఞానం, వివేకం ఉంటాయనుకోను అనుకున్నాడు మనసులో. మనసులో పీకుతున్న సందేహాన్ని అడిగేయాలని నిశ్చయించుకుని, ఏమయ్యా ఆ స్టిక్కర్ నీకెవరైనా ఇచ్చారా అని అడిగాడు. చెప్పులు కుడుతున్న కనకరాజు ఆ స్టిక్కర్ వైపు చూసి, ఓ అదా, నాకెవరూ ఇవ్వలేదు సార్, అందరికీ నేనే ఇచ్చాను అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు శాషగిరి. నువ్వా, నువ్వు పంచిపెట్టావా అని అడిగాడు అర్థం కాక. అవును బాబు, నేనే పంచిపెట్టాను. నాలాగే అందరూ తమ దుకాణాల్లో ఈ స్టిక్కర్ అంటించుకున్నారు. ఎందుకు ఇలాంటి స్టిక్కర్ నీకు అచ్చువేయాలనిపించింది? అందరికీ పంచిపెట్టాలని ఎందుకు అనుకున్నావు? ఖర్చుతో కూడుకున్నది కదా, దీనివల్ల నీకేం లాభం? అన్ని ప్రశ్నలు ఒకేసారి సంధించాడు శాషగిరి. కృతజ్ఞత బాబు, మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు మనం చూపే చిన్న కృతజ్ఞత. తల్లిదండ్రులంటే దేవుళ్ళ వంటి వారే కదా బాబు. నిజంగా ఆ భగవంతుడనేవాడు ఉన్నాడో లేడో తెలియదు, ఎందుకంటే కంటికి కనపడ్డు. కానీ ఎప్పుడు మన కళ్ళెదురుగా కనిపించే మన తల్లిదండ్రులు నిజంగా దేవుళ్ళే కదా బాబు. అతడేం సమాధానం చెప్పలేకపోయాడు. అతనే చెప్పుకుపోతున్నాడు, నన్ను కన్న దగ్గర నుండి అల్లారు ముద్దుగా పెంచారు బాబు. ఏది కావాలంటే అది కొనిచ్చారు. మంచి చదువు చెప్పించి గొప్పోణ్ణి చేద్దామని మంచి స్కూల్లో కూడా చేర్పించారు బాబు. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి, కానీ నాకు చదువు అబ్బలేదు. ఇక వాళ్ళు విసిగిపోయి మా కులవృత్తి అయిన దీన్నే నేర్పించాడు మా అయ్య. ఇది మాత్రం నాకు బాగా పట్టుబడింది. మా నాన్నకన్నా నేను ఇంకా బాగా అందంగా చెప్పులు తయారు చేయడం నేర్చుకున్నాను. నాకు పని నేర్పాక మంచి పిల్లను చూసి పెళ్లి కూడా చేశారు. నేను, నా భార్య, నా కొడుకు హాయిగా ఉంటున్నాం. మా నాన్నకు ముసలితనం రావడం వలన కళ్ళు కనబడడం లేదు. అందుకని వృత్తిని వదిలేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను మాత్రం ఈ షాపు చూసుకుంటున్నాను. ఈ షాపును ఇంత వృద్ధిలోకి తెచ్చి నాకు అప్పజెప్పాడు వ్యాపారం చేసుకోమని. మా నాయన వారసత్వంగా ఇచ్చిన ఈ షాపును నడుపుతూ ఇంకా అభివృద్ధి చేస్తాను. సమాజంలో నాకంటూ ఓ స్థానాన్ని కల్పించి నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తిని నాకిచ్చిన మా అమ్మ నాన్నలకు తిరిగి నేనేమీ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నా సుఖం, నా అభివృద్ధి కన్నా వారికి ఇంకేం అక్కర్లేదట. చూసారా సారు, అమ్మా నాన్నలు ఎంత మంచివారో. ఈ లోకంలో చెడ్డ స్నేహితులు ఉండొచ్చు, చెడ్డ బంధువులు ఉండొచ్చు, కానీ చెడ్డ అమ్మా నాన్నల్ని మనం ఎక్కడా చూడం. మనం వారికేం ఇవ్వకపోయినా జీవితాంతం మన వారు మనకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు, ప్రేమను పంచుతూనే ఉంటారు, ఆప్యాయత అనురాగాల్ని అనుక్షణం మనకు రుచి చూపుతూనే ఉంటారు. అటువంటి అమ్మా నాన్నలకు గుడి కట్టి అందులో దేవతల్లా కూర్చోబెట్టి పూజించినా వారి రుణం తీరదు. ఒకరోజు నేను అడిగాను మా నాన్నని, నాకింత చేశావు, మరి నేను నీకేం చెయ్యాలి అని. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? నువ్వు మాకు సేవ చేస్తున్నావు, ముసలివాడిని అయిపోయాను కదా అని షాపు నీకు అప్పజెప్పి విశ్రాంతి తీసుకుంటుంటే నాకు మూడు పూటల తిండి పెట్టి బట్ట ఇచ్చి కంటికి రెప్పలా నన్ను మీ అమ్మను చూసుకుంటున్నావు కదరా బిడ్డ, అంతకంటే నాకు ఇంకేం కావాలి? అయితే అడిగావు కాబట్టి చెబుతున్నా ఇనుకో. నువ్వు మమ్మల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నావో మనవాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నల్ని ఈ విధంగానే చూసుకోవాలా? అదే నేను కోరుకుంటున్నది. మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నాడు. చూసారా సారు, ఆయన కోసం కాకుండా మిగిలిన వారి కోసం తపన పడుతున్నాడు మన ఆయన. అందుకనే నేను స్టిక్కర్లు వేయించి అందరికీ వార్నింగులు ఇచ్చిన. ఎవరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దని, అలా చేస్తే సంఘం నుండి వెలివేసేస్తానని కూడా చెప్పాను. అందుకని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటున్నారు. అది బాబు దీని కథ, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పిన, అంతే కదా బాబు అంటూ పుట్టేసిన చెప్పులు అందించాడు అతనికి. కనకరాజుకి 50 రూపాయలు చెల్లించేసి అంతే అంతే అనుకుంటూ మరి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర శేషగిరి అమ్మ నాన్నలు శేషగిరి గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారిద్దరిని బయటకు తీసుకెళ్తానని చెప్పాడు. కొడుకుతో ఆనందంగా షికారు చేద్దామని వారికి ఆరాటంగా ఉంది. కానీ వాస్తవం వేరు. శేషగిరి తల్లిదండ్రులు కూడా ముసలివాళ్ళైపోయారు. కొడుకును చదివించి ఉద్యోగంలో చేర్పించడానికి దాచుకున్న సొమ్మునంతా

పడేశాడు శాషగిరి తండ్రి. ఇప్పుడు అతనికి ఏ ఆదాయం లేదు. శాషగిరి తల్లి కూడా కొన్ని నెలల క్రితం వరకు ఇంటి పని అంతా చూసుకునేది. కంట్లో శుక్లాలు వేయడం వల్ల కళ్ళు కనబడక ఏ పని చేయలేకపోతుంది. శాషగిరి భార్యకు అది నచ్చడం లేదు. పని పాట లేకుండా మూడు పూటలా తిని పడుకోవడానికి ఇదేమన్నా సత్రమా? మీ నాన్నకు పని లేదు, మీ అమ్మకు కళ్ళు కనబడవు, ఇద్దరూ ఏ పని చేయడం లేదు, మనకెందుకండి ఈ సంత? వెంటనే వాళ్ళని ఎక్కడికైనా పంపించేయండి అని అల్టిమేటం ఇచ్చింది. చేసేదేం లేక, భార్య మాట కాదనలేక వారిద్దరిని బయటకు తీసుకెళ్తానని చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసమే వాళ్లను బయటికెళ్దాం, తయారుగా ఉండండి అని చెప్పింది. చెప్పులు కుట్టుకునే కనకరాజు మాటలు వింటుంటే తననెవరో చెప్పుతో కొట్టినంతగా ఫీల్ అయ్యాడు శాషగిరి. ఒక చెప్పులు కుట్టుకునే వాడికి ఉన్న సంస్కారంలో వందో వంతు కూడా తనకు లేనందుకు వాడిలా కన్నవారిని అందల మెక్కించనక్కరలేదు, కనీసం మనుషులుగా కూడా చూడలేకపోతున్నందుకు సిగ్గుపడ్డాడు. తన కళ్ళు తెరిపించాడు ఆ చెప్పులు కుట్టేవాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇల్లొచ్చేసింది. శాషగిరి కోసం ఎదురు చూస్తున్న

0: తనను ఎవరో చెప్పుతో కొట్టినంతగా ఫీల్ అయ్యాడు శాషగిరి. ఒక చెప్పులు కుట్టుకునే వాడికున్న సంస్కారంలో వందో వంతు కూడా తనకు లేనందుకు వాడిలా కన్నవారిని అందలమెక్కించనక్కరలేదు, కనీసం మనుషులుగా కూడా చూడలేకపోతున్నందుకు సిగ్గుపడ్డాడు. తన కళ్ళు తెరిపించాడు ఆ చెప్పులు కుట్టేవాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇల్లొచ్చేసింది. శాషగిరి కోసం ఎదురు చూస్తున్న అతని తల్లిదండ్రులు, ఏరా అబ్బాయి బయటికి వెళ్దామన్నావు, ఎక్కడికి, పద ఆలస్యం అవుతోంది అంటూ ఆప్యాయంగా పలకరించారు. అవును నాన్న, అమ్మకు నీకు బట్టలు కొందామని, ఉండండి ఆటో తెస్తాను అందరం వెళదాం అంటూ ఇంట్లోకి దారి తీశాడు శాషగిరి. వాళ్ళు మహదానంద పడిపోయారు. ఇప్పుడు చిన్న తువ్వాలు కూడా తమకు కొనియరగని కొడుకు ఈరోజు కొత్త బట్టలు కొంటాను అంటుంటే లోపలికెళ్ళిన శాషగిరి జరిగిందంతా భార్యకు వినిపించాడు. చూడు సులోచన, నీ అన్నయ్యే మీ అమ్మా నాన్నల్ని బయటకు వెళ్ళగొట్టేస్తే నీకెలా ఉంటుంది? పిల్లలు బ్రతికుండగానే వారిని వృద్ధాశ్రమానికి పంపేస్తే లోకం ఏమనుకుంటుంది? నీ మనస్సాక్షికి ఏం సమాధానం చెప్పుకుంటావు? వృద్ధులు పసిపిల్లలతో సమానం అని తెలీదా? మనల్ని ఇంత వాళ్ళని చేసిన వాళ్ల రుణం ఈ విధంగా తీర్చుకోవటం భావ్యమంటావా? చెప్పు సులోచన, నీ ఆలోచనే తప్పు. మనం బ్రతికున్నంతకాలం వారిని దూరం చేసుకోకూడదు. వాళ్ళు నిజంగానే ప్రత్యక్ష దైవాలు. ఇక నుండి వారి సేవే నాకు పరమధర్మం, నువ్వేం చేసుకున్నా సరే అన్నాడు ధైర్యంగా తెగించి. నిజమేనండి, నేనెంత మూర్ఖురాలనో ఇప్పుడు తెలిసి వచ్చింది. మా అమ్మా నాన్నలకు ఒక న్యాయం, మీ వాళ్లకు ఒక న్యాయం ఉండకూడదు కదా. మీ బాటలోనే నేనును, పదండి మీతో పాటు నేను వస్తాను, బట్టలు సెలక్షన్ చేద్దాం అంటూ ఆమె కూడా బయలుదేరింది.
1: మీరింతవరకు ప్రత్యక్ష దైవాలు కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక చిత్రగీతం విందాం.

దీని యొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే శాస్త్రజ్ఞుడు పొందాడు. తరువాత టెలిఫోన్లలో ఇతర మార్పులు ఇతర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. ప్రతి టెలిఫోన్కు ఒక సంఖ్య ఉంటోంది. దానికి వేరొక ఫోన్తో చేసినప్పుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినపడుతోంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్లు రోటరీ డైల్ అంటే నెంబర్లు త్రిప్పుటతో పనిచేయసాగాయి. కానీ 1963లో ఒక సంస్థ పుష్ బటన్ డైల్ టెలిఫోన్లను మొదట ప్రవేశపెట్టింది. రిసీవర్ మరియు ట్రాన్స్మీటర్లు ఒకే హ్యాండ్సెట్కు అమర్చి ఒకేసారి మాట్లాడుకునేందుకు వినేందుకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హ్యాండ్సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్కు అనుసంధానించబడుతోంది. ల్యాండ్లైన్ టెలిఫోన్ నెట్వర్క్కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్లు టెలిఫోన్ నెట్వర్క్కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్లెస్ ఫోన్లో హ్యాండ్సెట్ నుండి ఫోన్కు రేడియో ప్రసారాల ద్వారా టెలిఫోన్ ఎక్స్చేంజ్కి అనుసంధానించబడింది. 1862-63 సంవత్సరంలో అక్కడ చదువుతున్న అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఈ పరికరాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. చెవిటి మూగవాళ్లకు మాట్లాడటంలో శిక్షణ ఇవ్వాలని అతడెంతో కృషి చేశాడు. కొంతకాలానికి అతడు బోస్టన్లో చెవిటి మూగ శిక్షణాలయంలో ఉపాధ్యాయునిగా చేరాడు. తీరిక దొరికినప్పుడల్లా అతడు రీన్ పరికరంతో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. అదే స్కూల్లో చదువుకుంటున్న ఓ అందమైన చెవిటి అమ్మాయితో అతని వివాహం నిశ్చయమైంది. కాబోయే మామ ప్రయోగాలకు కావలసిన డబ్బును సమకూర్చిపెట్టాడు. లోహపు తీగ చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పల్చని ఇనుప రేకును కంపింపచేస్తే కంపనాల తీవ్రతకు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతున్నట్లు బెల్ కనుగొన్నాడు. శబ్దాన్ని ప్రసారం చేయడానికి ఈ సిద్ధాంతం బాగా ఉపకరిస్తుందని అతడు గ్రహించాడు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అపజయం అడుగడుగునా వెక్కిరించసాగింది. వెన్నుతట్టి ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎటుచూసినా నిరాశ నిస్పృహలే. టెలిఫోన్ ద్వారా నోట మాటల్ని దూర ప్రదేశాలకు అందించే కృషి చేస్తున్నానని చెబితే నలుగురు నవ్విపోతారేమో అని భయపడుతూ అజ్ఞాతంగా కాలం గడిపేవాడు. కాబోయే మామ కూడా ఇదంతా ఒక పగటి కల అని కొట్టిపారేశాడు. ఈ టెలిఫోన్ ప్రసారిణి బెల్ ఇంటి 2వ అంతస్తులోనూ రిసీవర్ని 1వ అంతస్తులోనూ అమర్చి బెల్ ఫోన్లో ఇలా మాట్లాడాడు. మిస్టర్ వాట్సెస్, మీతో పనుంది, పైకి రండి. ఫోన్లో మాట్లాడిన తొలి పలుకులుగా ఈ పదాలు ప్రసిద్ధికెక్కాయి. 1-2 నిమిషాల్లో మెట్లెక్కి రొప్పుతూ బెల్ వద్దకు పరుగెత్తి వచ్చి, ఫోన్ పనిచేస్తోంది, మీ మాటలు నాకు వినబడ్డాయి అని అరిచాడు. అప్పటి నుండి టెలిఫోన్ అందరినీ ఆకర్షించింది. ప్రఖ్యాత ఇంగ్లాండ్ భౌతిక శాస్త్రజ్ఞుడు లార్డ్ కెల్విన్ దీన్ని చూశాక ఇలా రాశాడు. కొత్త పరికరాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. అతి మామూలు సామాన్లతో ఈ పరికరం నిర్మించబడింది. దీన్ని సాంకేతికంగా మెరుగుపరచి 100 మైళ్ల దాకా మన మాటలు వినబడేలా బెల్ కృషి చేస్తాడని మనం ఆశించవచ్చు అన్నాడు. మరి అప్పటి నుంచి టెలిఫోన్ అంటే కొన్ని సంవత్సరాల తరువాత, అంటే కొన్ని 100 సంవత్సరాల తరువాత ఇప్పుడు టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు రూపాంతరం చెందింది. మారుతున్న అవసరాలు, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక విజ్ఞానంతో, కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. 2 దశాబ్దాల క్రితం వరకు సమాచారాన్ని చేరవేయడంతో ల్యాండ్ మార్కుగా ఉన్న ఫోన్లు ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారిపోయాయి. మారుతున్న తరాలకు అనుగుణంగా మొబైల్ నెట్వర్క్ల సేవలు కూడా మారుతూ 1G నుంచి ఇప్పుడు 4G వరకు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో 5G సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 4G నెట్వర్క్ వైపు సెల్ఫోన్ వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. మరి

0: చిత్రగీతం విన్నారు. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, నాడు నేడు టెలిఫోన్ ప్రసంగం వింటారు.
1: టెలిఫోన్ అనేది చాలా దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాల నుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా ఇతర మాధ్యమం ద్వారా చేరవేసే పరికరాన్ని టెలిఫోన్ అంటారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం.

0: ఈ 4G అంటే ఏమిటి, 1G నుంచి 4G మధ్య ఉన్న తేడాలు ఏమిటో అని ఆలోచిస్తే, జీ అంటే జనరేషన్. మారుతున్న జనరేషన్కు తగ్గట్టుగా మొబైల్ నెట్వర్కింగ్లో వస్తున్న మార్పులను 1G, 2G, 3G, 4G పిలుస్తున్నారు. 1G అనేది మొదటి తరం. 2 దశాబ్దాల క్రిందట మన చేతిలో ఉన్న వైర్లెస్ టెలిఫోన్ సెట్లను మొదటి తరం ఫోన్లుగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగించిన మనకు మొదటిసారి వైర్లెస్ సెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొదటి తరం ఫోన్లలో సిగ్నల్స్ను అందుకునేది, పంపించేది అంతా కూడా అనలాగ్ సిస్టంలో సాగుతూ ఉండేది. ఆడియో కాల్స్ వరకే పరిమితంగా ఉండేది. వీటి వేగం 2.4 KBPS మాత్రమే ఉండేది. ఈ తరం ఫోన్లు పరిమితమైన నెట్వర్క్ ఉన్న ప్రదేశాలలో మాత్రమే పనిచేసేవి. విదేశాల నుంచి కాల్ అందుకోవడం, విదేశాలకు కాల్స్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఈ నెట్వర్క్ వాడే ఫోన్లలో వాయిస్ స్పష్టంగా వినిపించేది కాదు. ఫోన్ సైజు పెద్దగా ఉండేది. బ్యాటరీ జీవితకాలం చాలా తక్కువ. ఇక 2G, ఇది 2వ తరం. ఆ తరువాత 2G నెట్వర్క్తో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మొదట ఫిన్లాండ్లో అందుబాటులోకి తెచ్చారు. వీటిలో సిగ్నల్స్ డిజిటల్ రూపంలో ఉండడంతో వాయిస్లో స్పష్టత, డేటా సులభంగా పంపించే వీలు ఉండేది. సెమీ గ్లోబల్ రోమింగ్ సిస్టంతో ఎక్కడ నుంచైనా సేవలను అందుకునేలా మార్పులు చేశారు. వీటి వేగం 64 KBPS. వీటిలో మల్టీమీడియా మెసేజ్లు పంపించే సదుపాయం ఉంటోంది. అయితే సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఇవి పనిచేసేవి. వీడియో మెసేజ్లు పంపించడం వీలు ఉండేది కాదు. 2G అందుబాటులోకి వచ్చేసరికి ఫోన్ల సైజులో మార్పులు వచ్చాయి. అరచేతిలో ఇమిడిపోయేలా తక్కువ బరువుతో సెల్ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక 3G, ఇది 3వ తరం. 3G నెట్వర్క్ ఫోన్లు వచ్చే వరకు కంప్యూటర్ల ద్వారానే ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం ఉండేది. 3G అందుబాటులోకి రావడంతో సెల్ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబడింది. వీటికే మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్గా పిలుస్తున్నాం. వీటిలో డేటా ట్రాన్స్మిషన్ స్పీడు 144 KBPS నుంచి 2 MBPS వరకు అందుబాటులో ఉంటోంది. దీనివల్ల ఒకే సమయంలో ఎక్కువ డేటాను ఉపయోగించే వీలు కలిగింది. ఈ ఫోన్లు నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో వీడియో కాలింగ్, ఫైల్ ట్రాన్స్మిషన్, ఆన్లైన్ టీవీ, వాయిస్ కాలింగ్తో పాటు గేమింగ్ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్ మరింత స్మార్ట్గా మారి అందరి మనసులను దోచేశాయి. ఇక 4G, ఆధునిక యుగం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G నెట్వర్క్ ద్వారా అరచేతిలో ఉన్న ఫోన్ ప్రపంచాన్ని చూపిస్తోంది. హైస్పీడ్తో డౌన్లోడ్ సదుపాయం, ఎక్కువ డేటా సేవ్ చేసుకునే వీలుతో ఆధునిక సాంకేతిక దర్పణంగా నిలిచాయి. 100 MBPS నుంచి 1 GBPS వేగంతో డేటాను పంపించే వీలు ఈ 4G ఫోన్లు కల్పిస్తున్నాయి. మల్టీమీడియా, వాయిస్ చాటింగ్, కాన్ఫరెన్సింగ్, ఇలా ఒకటేమిటి ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్తోనే ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు, మార్కెటింగ్, బ్యాంకింగ్ సేవలను అందుకోవచ్చు, ఉన్నచోట నుంచే ఎక్కడికైనా సమాచారాన్ని పంపించుకోవచ్చు. ఈ నెట్వర్క్ మామూలు గ్రామాలను సైతం అందుబాటులోకి తీసుకోవాలన్న ఆలోచనతో నడుస్తున్నాయి. ప్రస్తుతం 3G నెట్వర్క్ను సపోర్టు చేసే ఫోన్ల కన్నా 4G నెట్వర్క్ను సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్లకు భలే గిరాకీ ఉంది. మరికొద్ది రోజులతో హైస్పీడ్, హై కెపాసిటీతో 5G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రావచ్చు. అవి అందుబాటులోకి వస్తే HD క్వాలిటీతో వీడియోలు, టీవీ ప్రోగ్రామ్స్ అరచేతిలో ఉన్న ఫోన్లలోనే చూడవచ్చు. ఎవరికి నచ్చిన ప్రపంచంలో వారు విహరిస్తూ ఉండొచ్చు. మారుతున్న ఆలోచనలకు, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన నెట్వర్కులు ప్రస్తుతం వినియోగదారులను టెక్నాలజీ నెట్లో బందీలను చేశాయి అనడంలో అతిశయోక్తి లేదేమో.
1: మీరింతవరకు నాడు నేడు టెలిఫోన్ ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక చిత్రగీతం విందాం.

0: చిత్రగీతం విన్నారు.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం

0: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలమృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలామృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
3: నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ రోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈ రోజు పేదోళ్ల పిల్లలకు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2: నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ వేదికలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే నీటిని నిల్వ చేయడం ప్రజల భద్రతకు ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక విద్యుత్ భారం పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో 259,73,00,000 రూపాయలను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విడతలో 432,000 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, నిన్న 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని చెప్పారు. 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750,45,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 68,96,000 మంది రైతులకు 129,17,000 ఎకరాల సాగు భూమికి ఈ సాయం అందింది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నింటినీ ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలాగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచ్చేర్లట్టు బొగ్గు బ్లాకును కేటాయించడం తెలంగాణకు శుభవార్త అని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు 64,000 కోట్ల రూపాయలు

0: బల ఆదాయంతో పాటు 1200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, కేంద్రం తెలంగాణ భవిష్యత్తును బలోపేతం చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డ వద్ద నీటిని వృధా చేస్తూ రైతుల నాగం చేయడం తగదన్నారు. లోటు వర్షపాతంతో పంటల సాగు కాక అన్నదాత అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు ఆపి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ కర్కశ పాలనను రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ దాటి దేశంలోనే ఈ హోదా సాధించిన అగ్ర స్థానంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి, దివాలా రాష్ట్రమంటూ దుష్ప్రచారం చేసిన వారికి ఈ అంతర్జాతీయ నివేదికే సమాధానమన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలోనే గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందిందని, దరిద్రం తాండవించిన ప్రాంతం నేడు సిరి సంపదలతో తులదూకుతూ సంపన్న రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన మానవతా దృక్పథం, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈనాటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితర నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వర నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 కోట్ల రూపాయలు విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో 275 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారీగా పర్యాటక వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పర్యాటక గమ్యస్థానాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ లో హెరిటేజ్ వాకులు విస్తరించడంతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సవాలు, తెలంగాణ కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్ కు బాధ్యతలు అప్పగించారు. నదుల్లో నీరున్నా మోటార్లు నడపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యమని, ఇందుకు వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 1338 మంది బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందజేశారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలియజేశారు.
1: ఈచ్ బిఎస్ కి ఒక బిఎల్ఓస్ ఉంటారు. పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏస్ ని అపాయింట్ చేసి ఉంటారు. బిఎల్ఓస్ కి మన మున్సిపల్ నుంచి, వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 10 పిఎస్ కి ఒక 10 to 12 పిఎస్ కి ఒక బిఎల్ఓ సూపర్వైజర్, అలానే ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మన మున్సిపల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ని కూడా దీనికి మనం సపోర్టింగ్ గా, మానిటరింగ్ గా ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు

0: అన్ని కలిపి ఒకటి మనకి 11,000 వరకు సిబ్బందిని వర్క్ చేస్తాం.
1: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జులై 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం టీటీడీసీలో మెగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఈ విషయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి తొలి ప్రేమ చిత్రం నుండి ఈ పాట.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: మీరు వింటున్న ఈ పాట అలా వైకుంఠపురంలో చిత్రం నుండి.

0: కార్యక్రమంలో చివరికి వినండి దసరా సినిమా నుండి పాటని.
1: మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే ఓ 90, ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరో చూద్దాం. నీయా

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హృదుల వార్తలు. అనంతరం 2 గంటలకు మిడ్డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరాంబి గారు, ఎలా ఉన్నారండి? గాంధీనగర్ నుంచి ఫోన్ చేశారా? ఓకే, చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి. మీరాంబి గారు ఏం చేస్తుంటారు? టైలర్ పని చేస్తుంటారా? ఎలా ఉంది ఇప్పుడు గిరాకీ? మామూలుగానే. అన్ని కుడతారా, లేడీస్ జెంట్స్ అన్ని? జాకెట్ల వరకు కుడుతుంటారా? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: పద్మావతి మేడం, జూలూర్పాడు నుంచి.
0: పద్మావతి గారు, వింటుంటారా రేడియో?
1: వింటుంటాం మేడం.
0: చెప్పండి, మరి మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువగా నచ్చుతాయి?
1: ఎక్కువ మహిళలు మహారాణులు అంటే ఎక్కువ అన్ని వింటూనే ఉంటాం మేడం.
0: అన్ని వింటుంటారు?
1: అంటే టైలరింగ్ చేస్తా.
0: ఓహో, టైలరింగ్ చేస్తూ చక్కగా మంచి కాలక్షేపం మీకు రేడియో.
1: అవును మేడం. చెప్తా.
0: మార్నింగ్ 6కే? ఓకే. మొత్తానికి మా ప్రసారాలన్నీ వింటూ ఉంటారు, ఏది మిస్ అవ్వకుండా. ఓకే అండి, మరి ఈరోజు మీకోసం ఏ పాట వినిపించమంటారు?
1: నిర్ణయం మూవీలోంచి హలో గురు ప్రేమకు.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: మేడం,
0: ఎవరండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రామారం నుంచి గౌసే మాట్లాడుతున్నా మేడం.
0: గౌసే గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: గౌసే గారు ఏం చేస్తుంటారు? అవునా, చెప్పండి. మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి. మీకు ఈ పాట అంటే చాలా ఇష్టమా? మీ బాబాయ్ కోసం. ఓకే, మీ బాబాయ్ కోసం ఈ పాట కోరుకున్నారు అన్నమాట మీరు. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, శోభారాణి గారు.
1: అవును మేడం,
0: చెప్పండి. మరి
1: మొత్తానికి మాకు చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు అలా అలా దొరుకుతుంది, పర్లేదు మేడం. చాలా సార్లు మాట్లాడి ఉన్నాం కాబట్టి మాకు దాని వల్ల ఇబ్బంది ఏం లేదు.
0: ఎప్పుడైనా కొత్త వాళ్ళకి అవకాశం రావాలి కాబట్టి.
1: అవును అవునండి, అందుకే నేను అంటున్నా, మేము చాలా సార్లు మాట్లాడి ఉన్నాం కాబట్టి మాట్లాడినవండి. మాట్లాడినంత కాలం మాకు అప్పుడప్పుడు ఇలా దొరికితే చాలు.
0: ఓకే అండి, చాలా సంతోషం. మరి
1: రేవతి గారి బర్త్డే ఉందండి, ఈ సందర్భంగా ఆవిడ నటించిన మూవీలో ప్రేమ చిత్రంలో ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగనిది ఆ పాట కావాలండి.
0: ఓకే అండి, ఈసారి మాకు చాలా సంతోషంగా ఉంది. శోభారాణి గారు కవిత వినిపించకుండా పాట వినిపించారు ఈసారి.
1: కవిత కూడా చెప్తానండి. జీవితానికి పరమార్థం ఏమిటి అంటే చెప్తాను. ఒంటరిగా జననం, జంటగా కాపురం, నలుగురితో గమనం, ఒంటరిగా పయనం, ఆత్మీయుల మరణం, తట్టుకోలేని సమయం, గట్టు తెగిన శోకం, తీరని చేరని కన్నీటి తరంగం, అలసట లేని బాటసారి కాలచక్రం, ఏదో ఒక సమయాన నిష్క్రమించక తప్పని ఆఖరి ప్రయాణం, పుట్టుట గిట్టుట అనివార్యం, సర్వదా లోకహితం ఈ నిత్య సత్యం, క్షణాలు కవ్విస్తున్నా దినాలు నడిపిస్తున్నా ఈ నెలలో గుప్పటి జ్ఞాపకాలు రేపటి తరానికి అందించటం, మాసాలు మురిపిస్తున్నా సంవత్సరాలు ముంచేస్తున్నా చితిమంతల దాకా చిరునవ్వుతో శ్రమిస్తూనే ఉండటం జీవితానికి పరమార్థం అంటానండి.
0: ఓకే అండి, చాలా చక్కగా ఉందండి మీ కవిత. మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, బాయ్ మేడం.
0: ఓకే అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: ఆర్తికారిణి పాతపాలి శారద సంపత్మని మాట్లాడుతున్నానండి. బాగున్నారా స్వాతి గారు?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా.
0: ఫోన్ చేశారా అండి?
1: ఇవాళ జైతావ అని చిత్రంలో
0: చెప్పండి.
1: కంటసరగారు సుశీల గారు పాడిన పాట వినిపించండి.
0: ఓకే అండి, మీకు ఈ సినిమాలో పాటలు అంటే బాగా ఇష్టమా?
1: అవునండి.
0: వింటుంటారా రేడియో?
1: అన్ని వింటుంటాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేము రాఘవపురం నుంచి స్వర్ణలత మేడం.
0: స్వర్ణలత గారు, హలో స్వర్ణలత గారు, మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, వింటున్నారా రేడియో?
1: వింటున్నాం మేడం.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? మరి
1: మంచి మనుషుల నుంచి జాబిల్లి కోసం ఆకాశం అల్లనక.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి?
1: నా పేరు యమునా మేడం, సియాట్నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: యమునా గారు, వింటుంటారా రేడియో?
1: వింటాం మేడం.
0: మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం ఎక్కువగా?
1: లైవ్ ప్రోగ్రామ్స్ ఇష్టం మేడం.
0: లైవ్ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం.

చెప్పండి మరి మీరు ఏం చేస్తుంటారు? ఓకే, వర్షం వర్షాకాలం ఉంటాయా పనులు? అవునా, ఓకే అండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, చక్కగా పనిచేస్తూ రేడియో వింటుంటారు అనుకుంటా. ఓకే, మీకు చక్కటి మంచి కాలక్షేపం రేడియో. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, బోన్ చేయలేదా? కొంచెం గట్టిగా మాట్లాడండి, రేడియోకి దూరంగా ఉండి మాట్లాడండి. ఓకే, చెప్పండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పలేదు.
1: అజిత అండి, దిలీపా నుంచి కాల్ చేస్తున్నాను.
0: అజిత గారు, ఫస్ట్ టైం కాల్ చేశారా?
1: అవును మేడం.
0: ఓకే, ఏం టెన్షన్ పడకండి, వింటుంటారా మీరు రేడియో? చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తారు. ఓకే, రేడియోలో మీరు ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ వింటారు? రేడియో పెట్టుకుని టైలరింగ్ పని చేస్తుంటారు, అంతేనా? ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీకు ఇష్టం ఈ పాట అంటే? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: రేణుక మేడం, సుజాత నగర్.
0: రేణుక గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అనురాగ దేవత సినిమా నుంచి పాట కావాలి మేడం. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా.
0: ఓకే అండి, బాగా పాడారు. ఇంకో రెండు లైన్లు పాడతారేమో అని మేమందరం ఎదురు చూస్తా ఉన్నాం. లేదండి, చాలా బాగా పాడడానికి ప్రయత్నించారు, చాలా బాగా పాడారు. మీకు ఈ పాట ఇష్టమా? చాలా
1: చాలా ఇష్టం మేడం.
0: అదే అర్థమవుతుంది, మీరు పాడిన పద్ధతి, మీరు చెప్పే విధానంలోనే తెలుస్తుంది మీకు ఈ పాట అంటే ఎంత ఇష్టం.
1: అవును మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో చెప్పండి మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు? మీరే చెప్పాలి మీ పేరు, మీరు ఎక్కడి నుంచో మరి మీరే చెప్పాలి. కాల్ చేశారుగా. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పరా? జైనుద్దీన్. ఓకే అండి. మరి మీరు వింటుంటారా కొత్తగూడెం ప్రోగ్రామ్స్ అన్ని? అవునా, చెప్పండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఆరాధన సినిమాలో.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? మీ పేరు?
1: దివ్య.
0: దివ్య గారు ఫస్ట్ టైం కాల్ చేశారా?
1: ఫస్ట్ టైం అండి.
0: చెప్పండి, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు?
1: జులూర్పాడు అండి. మా ఊరు
0: జులూర్పాడు. ఏం చేస్తుంటారు?

0: టైలరింగ్ అండి.
1: టైలరింగ్, ఓకే. మీకు చాలా టైం మిగులుతుంది కదా, చక్కగా ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్ళాలన్న హడావిడి లేదు, చక్కగా ఇంట్లో ఉంటూ మీకు నచ్చిన పని చేస్తూ మీ పని చేస్తుంటారు కదా. చెప్పండి, రేడియో వింటుంటారా?
0: వింటుంటామండి.
1: ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా వింటారు? ఇంకా రేడియో ఆన్ చేసేసి మీరు టైలరింగ్ చేసుకుంటూ ఉంటారు. జెంట్స్ లేడీస్ అన్ని చేస్తారా, ఓన్లీ లేడీసేనా? ఓకే, అన్ని మోడల్స్ కుడతారా? చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అచ్చమ్మ గారు బాగున్నారా? ప్రతి వారం కాల్ చేస్తుంటారు. మేమందరం బాగున్నామండి. భోజనం చేశారా? ఏం స్పెషల్ చేశారు ఇవాళ?
1: పప్పు మేడం.
0: అవునా, పప్పు స్పెషలే.
1: అవునా మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు మీకోసం ఏ పాట వినిపించమంటారు?
1: ప్రజారాజ్యం నుంచి అమ్మాయి అమ్మాయి కోపంత కరువాయి రైకంత ఇరువాయి, ఆ పాట ఏంటి మేడం?
0: ఓకే అండి. అచ్చమ్మ గారు ఫస్ట్ మాట్లాడడానికి భయపడేవారు, ఇప్పుడు చక్కగా పాటలు కూడా పాడేస్తున్నారు లైవ్ లో.
1: కాదా మేడం, పుష్టిలో మస్తు భయం పడ మేడం.
0: ఫోన్ కలవట్లేదని బాధపడ్డారు, మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు చక్కగా లైవ్ లో పాటలు పాడిస్తున్నారు.
1: అవును మేడం.
0: ఓకే.

0: వింటున్నారా రేడియో మరి రోజు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాధపాసి గారు. ఈరోజు డల్ గా మాట్లాడుతున్నారు, అందుకే మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం. వెదర్ బాగాలేదుగా. మరి మీరు అన్ని చిట్కాలు చెప్తూ ఉంటారు, మరి మీరు పాటించట్లేదు. మీరు కూడా జాగ్రత్తగా అన్ని చిట్కాలు పాటించండి. ఓకే అండి. మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి. టాబ్లెట్లు వేసుకున్నారా? మరి తిన్నారా? భోజనం చేశారా? ఓకే అండి. మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కావ్య మేడం, రామచంద్రాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: కావ్య గారు, మీకు మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: స్వాతిమిత్రం సినిమా నుంచి సువి సువమ్మ.
0: ఓకే అండి. కావ్య గారు ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ చేస్తాం మేడం.
0: చాలా మంది ఈరోజు టైలరింగ్ వాళ్ళే కాల్ చేశారు. చక్కగా అందరికీ సమయం దొరుకుతుంది, రేడియో వినడానికి, ఫోన్ లైవ్ లైన్స్ కలపడానికి చక్కగా కాల్స్ కలుస్తున్నాయి. చక్కగా అందరూ టైలర్స్ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. వింటుంటారా మీరు కూడా రేడియో?
1: వింటాం మేడం. ఇప్పుడు అంత సీజన్ లేదు కదండి, అందుకోసం ఖాళీగా ఉంటారు కదా, చేస్తా ఉన్నా.
0: ఓకే, ఎలా అయినా మీరు ఇంట్లోనే ఉండి చక్కగా సరదాగా చేస్తుంటారు కాబట్టి మీకు సమయం దొరుకుద్ది. అంటే మీ టైంని, మీ టైం మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి కాల్ చేయడానికి మీకు చాలా సమయం దొరుకుద్ది. సరే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.
2: చూడండి,

0: హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సుజాత్ నగర్ నుంచి మేడం, మాధవిని మాట్లాడుతున్నాను.
0: మాధవి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: అందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: యోగి మూవీ నుంచి మేడం, పూజ చేసింది అన్న సాంగ్ మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు నాగమణి మేడం.
0: నాగమణి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి.
1: ఓకే మేడం.
0: ఓకే నాగమణి గారు, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీకు ఆ పాట అంటే ఇష్టమా, మాధవి గారు అంటే ఇష్టమా?
1: పాట అంటే ఇష్టం, మాధవి గారు అంటే ఇష్టం.
0: ఓకే, రెండు కలిసి ఆ సినిమాలో పాట ఇష్టం. ఓకే అండి, ఫోన్ చేశారా? ఇంకొంచెం తినాల్సింది, గట్టిగా రావట్లేదు వాయిస్, ఈసారి గట్టిగా తిని కాల్ చేయండి. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఈనాటి మన కార్యక్రమంలో లాస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నిలోఫర్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? పక్కన ఫ్రెండ్ ఉంది, మాట్లాడండి. లాస్ట్ కాలర్ కదా, ఫ్రెండ్ తో మాట్లాడండి.
0: ఓకే అండి, ఇచ్చేయండి.
1: మంజు మాట్లాడబ్బా. హలో
0: హలో, చెప్పండి మీ పేరు.
1: మేడం
0: మీ పేరు చెప్పండి.
1: పేరు డాక్టర్ మంగ, భూదాన్ కోసం పల్లి, యాదాద్రి డిస్టిక్.
0: ఓకే అండి, వింటుంటారా మీరు కొత్తగూడెం రేడియో స్టేషన్ ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటుంటామండి, మా ఫ్రెండ్స్ చెప్తుంటారు, రికార్డ్ చేసి మరీ పెడుతుంటారు. తను ప్రోగ్రామ్స్ టైం ఉన్నప్పుడు మాకు ఒక గ్రూప్ ఉంది, దాంట్లో పెడుతుంటారు, వింటాం చక్కగా.
0: ఓకే, చక్కగా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రేడియో వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మా ఫ్రెండ్ కొలత మేరకు అడిగిన సాంగ్ అడగండి.
0: ఓకే అండి. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థాంక్యూ.
0: ఓకే అండి.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు ఆనంద్ గారు, బాబుసింగ్ గారు. మరి మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం స్వాతి. మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరింటి వరకు ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ బ్యానర్పై నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొంబాయి ప్రియుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాడీ చిత్రం కోసం హరిచరణ్ శ్రీలేఖ పాడిన పాట

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి దేవదాస్ చిత్రం కోసం కౌసల్య పాడిన పాట.

0: Kovacs. In a social media post, the minister shared that he conveyed the greetings of Prime Minister Narendra Modi to the Crown Prince. Dr. Jaishankar appreciated the Crown Prince's commitment to take forward the bilateral cooperation of India and Kuwait. The minister also thanked him for his sharing of perspectives on developments in the Gulf. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today said several parts of the country have received good rainfall in recent days, reducing the number of rainfall deficient districts from 262 to 178. The minister said this while chairing a high-level review meeting in New Delhi over the possible impact of El Nino. He said that after recording a 33% rainfall deficit in June, the monsoon situation has shown improvement in July, with the overall deficit narrowing to 24%. Union Home Minister Amit Shah today spoke to the chief ministers of several states affected by heavy rainfall, flood-like situation and landslides, and assured them of all possible assistance from the centre. Mr. Shah spoke to Maharashtra Chief Minister Devendra Fadnavis, Gujarat Chief Minister Bhupendra Patel and Kerala Chief Minister V.D. Satheesan. Meanwhile, the IMD has issued an orange alert for heavy rainfall and thunderstorms over central and eastern parts of the country. U.S. President Donald Trump has said the memorandum of understanding signed with Iran to end the conflict is over, adding that he did not want to engage with Tehran. Trump's statement came during the press conference at the NATO summit in the Turkish capital Ankara as the U.S. and Iran traded strikes after three tankers were hit by projectiles in the Strait of Hormuz. Iran has not directly claimed responsibility. The interim ceasefire agreement signed between Washington and Tehran was intended to provide a 60-day window for negotiations on a permanent agreement, but indirect talks in Qatar ended with no sign of headway, and the U.S. military unleashed a new wave of strikes against Iran yesterday. Benchmark domestic equity indices plunged more than 2% today as renewed geopolitical tensions weighed heavily on the markets. The Sensex tumbled 1,677 points to close at 76,504. The Nifty also dipped 517 points to settle at 23,882. The 8th Khelo India Youth Games 2026 will be hosted by Telangana. Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia made the announcement today. The quarterfinal lineup for the FIFA World Cup has been finalized. France, Morocco, Norway, England, Spain, Belgium, Argentina and Switzerland have booked their places in the last eight. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, యువతకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషాముక్త భారత్ రాయబారులుగా మారి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన శైలిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఒక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుబ్బగుర్తులో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాలను కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా

0: మరో 40 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే రహదారిని విస్తరించాలన్న వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని టీజీఐఐసిని ఆదేశించారు. కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. మూసీనది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. కెనడాకు చెందిన ఫిరాన్ టెక్నాలజీస్, సిఐబిసి, సిపిపి ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో కెనడా వర్సిటీల మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఈ బ్లాక్ ద్వారా 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 40 ఏళ్లపాటు సింగరేణికి భరోసా లభిస్తుందని, భూపాలపల్లి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వృద్ది చెందుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 10 కోట్ల రూపాయలతో వనపర్తి రాజమహల్ పునరుద్దరణ పనులను ప్రారంభించారు. అలాగే లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
1: 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్ల రైతు భరోసా పూర్తి కాబోతుంది. ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వర్లు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళలు ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర బొగ్గుగందుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ఖర్చులన్నింటినీ కేంద్రమే భరిస్తుందని, 2025-26 సంవత్సరానికి ఎన్టీసీ ద్వారా కేటాయించిన 37,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికే 22,700 కోట్లను అందించిందని పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, గోదాములు, రైస్ మిల్లులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వివిధ సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అందించడంలో రాష్ట ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్టంలో అమలు చేస్తున్న సన్న బియ్యం సరఫరా పథకానికి కేంద్రమే 70% నిధులు సమకూరుస్తుందని తెలిపారు. స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా రాష్ట వ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామ పంచాయతీల నిర్వహణ, గ్రామీణాభివృద్ది ప్రణాళికలు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలు, ఇలాంటి అంశాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్ రావు, తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగిస్తే నీరు అందించి చూపిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా వరద వస్తున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగజ్నగర్లో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సొంత ఎంపీలాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త సరసల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాలవయ్య హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్

0: తో కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో వరదలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందం సిద్దంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. వేములవాడ నాంపల్లి గ్రామ చెరువు వద్ద ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రెస్క్యూ బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 12 మంది సభ్యుల ఈ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, ఫుడ్ కట్టర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నల్గొండ జిల్లా పశువైద్యశాలలో జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రెబీస్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జంతువుల జనన నియంత్రణ, శస్త్రచికిత్సలు, రెబీస్ నివారణ టీకాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముక్త భారత అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రజల సమిష్టి కృషి, చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయం ఎంతో కీలకమని చెప్పారు. పీఐబీ సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రెజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः. आदौ मुख्याः वार्ताः. प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः इण्डोनेशिया देशस्य योग्यकर्ता नगरे युनेस्को वैश्विक सांस्कृतिक अभिलेख स्थलस्य प्रम्बानन मन्दिरस्य ऐतिहासिकं भ्रमणम् प्रतिपादितं यत् मन्दिरस्य संरक्षणे भारतस्य सहभागिता द्वयोः देशयोः सांस्कृतिकन्यासं प्रकटीकरोति. केन्द्रीय गृहमन्त्री अमितशाहः जलाप्लावितेन प्रभावितानां राज्यानां मुख्यमन्त्रिभिः साकं दूरभाषेण सम्भाषणं विधाय केन्द्रसर्वकारपक्षतः सम्भाव्य सर्वविध साहाय्यस्य आश्वासनम् अयच्छत्. भारतीय ऋतुविज्ञान विभागानुसारं देशस्य मध्य पूर्वीय भागेषु अतिवृष्टेः, मेघगर्जनस्य च सम्भावना वर्तते. अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप उदघोषयत् यत् ईरान देशेन साकं युद्ध विरामाय कृतं संधि ज्ञापनं संप्रति समाप्तिपदं एति. वैश्विक भूराजनैतिक चिंतन प्रभावात् भारतीय शेयर विपणौ भीषणः ह्रासः. सेंसेक्स निफ्टी सूचकांकौ 250 अपचितिः दृश्यते. अपि च फीफा विश्वकप पादकन्दुक प्रतिस्पर्धायां स्विट्जरलैंड दलेन कोलंबिया दलं पराभूय प्रागुपांत्य चरणे अर्जेंटीना दलेन सह क्रीडा सुनिश्चिता कृता. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य इंडोनेशिया देशस्य योग्यकर्ता नगरे संस्थिते युनेस्को विश्व न्यास स्थले प्रम्बानन मन्दिर परिसरे इण्डोनेशिया राष्ट्रपतिना प्रबोवो सुबियान्तो इत्यमुना साकं भ्रमणम् अकरोत्.

0: प्रवर्धमानः सन् सम्पूर्णे देशे पूर्णतः व्याप्तो भविष्यति। अमेरिका राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः उदघोषयत् यत् ईरान देशेन सह सैन्य संघर्षं निर्वापयितुं हस्ताक्षरितं सन्धिज्ञापनं सम्प्रति समाप्तिपदं सम्प्राप्तो विद्यते। तेन अग्रे प्रतिपादितं यत् अमेरिका सम्प्रति तेहरान प्रशासनेन सह सम्भाषणं कर्तुं नैव वाञ्छति। राष्ट्रपतिः ट्रम्पस्य इदं वक्तव्यं तुर्की देशस्य राजधान्याम् अंकारा नगरे आयोजिते नाटो शिखर सम्मेलनस्य वार्ताहर सम्मेलने आगतम्। एषः घटनाक्रमः होर्मुज़जलपोते त्रिषु तैलग्राहकपोतेषु अस्त्रप्रहारेण सञ्जातस्य विवादस्य पश्चात् अमेरिका ईरान देशयोः मध्ये प्रवृत्तस्य प्रत्यक्ष सैन्याक्रमणस्य परिणामो वर्तते। यद्यपि ईरानेन अस्य आक्रमणस्य उत्तरदायित्वं प्रत्यक्षतया नैव अंगीकृतम्। अद्य भारतीय शेयर विपणौ महती विक्रय प्रतिस्पर्धा दृष्टा, यस्य प्रभावात् सेंसेक्स निफ्टी इत्येतौ उभावपि प्रमुख सूचकांकौ शत प्रतिशतं सार्ध द्वि प्रतिशतात्मिका अपचिति अभवत्। जम्मू कश्मीर प्रशासनेन अद्य श्री अमरनाथ जी यात्रामुद्दिश्य एका नवीना निर्देशिका प्रसारिता, यस्यां सर्वैः तीर्थयात्रिभिः पंजीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकं च पालनं कर्तुं समादिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रिणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्यपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् पूर्वमेव अग्रिम पञ्जीकरणं करणीयम्, अथ अनुमतिपत्रे उल्लिखिते दिनांके एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पञ्जीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा वर्तते। फीफा विश्वकप फुटबॉल प्रतिस्पर्धायां फ्रांस मोरक्को नॉर्वे इंग्लैंड स्पेन बेल्जियम अर्जेंटीना स्विट्जरलैंड देशैः राउंड ऑफ 16 इत्याख्ये द्वंद्वे विजित्य अंतिमाष्टमेषु स्वस्थानं सुरक्षितम्। शुक्रवासरे तावत् प्रथमे प्रागुपान्त्यचक्रे रात्रौ सार्धैकवादने फ्रांस देशस्य स्पर्धा मोरक्को देशेन सह भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోనే కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో సేంద్రియ ఎరువులు ఉపయోగాల గురించి తెలుసుకుంటారు. మరియు మొక్కజొన్న సాగు వివరాలు, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 10:00 రాగం తాణం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో పాడి పశువుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అనంతరం 7:00 జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో చర్మ సంబంధిత సదస్సులు నివారణ మార్గాల గురించి డాక్టర్ అరుణాలావిద్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో బంజారాల ఔన్నత్యాన్ని చాటే శీతల పండుగ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇక ఉదయం 8:00 సమాచారం.

ప్రభాత్ హిందీలో వార్తలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 9:30 ఏకచిత్రగానం, అనంతరం 11:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఇక 2:00 మిడ్యా న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:15 దుపహార్ సమాచార్. 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక సాయంత్రం 4:00 చిత్రగీతాలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. అనంతరం 6:35 జానపద సంగీతం. కె ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ పశు వైద్యాధికారితో పరిచయం వింటారు. మరియు ఉద్యాన పంటల్లో సేద్యపు పనులు గురించి ప్రసంగం వింటారు. పత్తిలో ఆశించే పురుగులు తెగుళ్ళు నివారణ చర్యల గురించి కూడా తెలుసుకుంటారు. అనంతరం 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చుగుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు.
మనసుల ద్వారా కట్టలను కర్రలతో

తలేం గనక చెక్క బలలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం గుడిగంటలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్యోద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపైన ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా

0: పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్ ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్ధతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్ కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్యాధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయ ధరల కార్యక్రమంలో సేంద్రియ ఎరువుల ఉపయోగాలు కొన్ని వివరాలు వింటారు.
3: భారతదేశంలో వ్యవసాయం 80% గ్రామంలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. 80% రైతులు వ్యవసాయ పద్ధతిని ఆధారపడి ఉన్నారు. అప్పుడు మామూలుగా సేంద్రియ ఎరువులు పచ్చి రొట్టెలు మాత్రమే వాడేవారు. కానీ హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అధిక దిగుబడి బంగాళాలు రావడం జరిగింది. అధిక దిగుబడి బంగాళాలు అవసరాలు ఏంటంటే వాటికి సేంద్రియ ఎరువులు ఎక్కువగా రసాయనిక ఎరువులు అవసరం పడింది. ఎందుకంటే రసాయనిక ఎరువులకే అవి ఎక్కువగా రెస్పాండ్ అయ్యేవి. కాబట్టి రసాయనిక ఎరువు వాడటం అనేది అప్పటి నుంచి 65 సంవత్సరాల నుంచి మొదలైన జరిగింది. అప్పుడు రసాయనిక ఎరువు వాడటం వలన అధిక దిగుబడి బంగాళాలు దిగుబడి బాగా పెరిగింది. దిగుబడి బాగా పెరగడంతో మనకు స్వర్ణం అప్పుడు అవసరాలు తీరడం జరిగింది. మరి అప్పటి అవసరం ప్రకారంగా ఎరువులు రసాయనిక ఎరువులు వాడటం పోవడంతో తర్వాత అనర్థాలు పెరుగుతూ వచ్చాయి. ఏంటంటే అధిక దిగుబడి రావటం జరిగింది, హరిత విప్లవం జరిగింది. మనం ఆహార భారత ఉత్పత్తిలో పూట సరిపోయిన పండించుకోవటం కానీ దానితో అనర్థాలు చీడపీడలు తర్వాత ఆశించడం జరిగింది. తర్వాత భూమి యొక్క మౌలిక స్వరూపం మారిపోవడం జరిగింది, భూమి యొక్క బలం కూడా పెరగడం జరిగింది. ఆ జరుగుతున్న మరీ నష్టాలు జరుగుతున్నాయి భూమికి. కాబట్టి మరీ సేంద్రియ ఎరువులు వాడటం కూడా ప్రస్తుత పరిస్థితిలో అవసరం ఏర్పడడం జరిగింది. మరి ఆనాడు మనం సేంద్రియ ఎరువులు వాడటంతో పాటు రసాయనిక ఎరువులు వాడటం చెప్పడం జరిగింది. కానీ సేంద్రియ ఎరువులు వాడటం రైతులు మర్చిపోయి కేవలం రసాయనిక అలవాటు పడ్డారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితి మళ్ళీ సేంద్రియ ఎరువులు వాడటం నేర్చుకోవాలి. సేంద్రియ ఎరువులు అంటే ముఖ్యంగా పశువుల పెంట కాంపోస్ట్ ఎరువు అంటారు. ఇది ఒకప్పుడు గ్రామంలో రైతులు తమ సొంతంగా తయారు చేసుకునేది. దానికి గాను పశువుల పెంట మనకు అందుబాటులో ఉండేది. పశువుల పెంటకు మామూలుగా ఒక గోతు తవ్వుకోవాలి. గోతు 4 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు గోతు తవ్వుకోవాలి. గోతు తవ్వుకున్న తర్వాత ఆ గోతు లోపల వెత్త పదార్థాలు మరియు పశువుల పేడను పొరలు పొరలుగా వేసి నీళ్లు తల్లుతూ దానికి ముందుగా పశువుల పెంట తయారుచుకున్న ఒక గోతు తవ్వుకోవాలి. ఆ గోతి 4 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పుతో ఉండాలి. అవి తవ్వుకున్న తర్వాత ఆ గోతు లోపల వెత్త పదార్థాలు మరియు పశువుల పేడ పొరలు పొరలుగా వేసి నీళ్లు తల్లుతూ కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఎందుకంటే పశువుల పేడ లోపల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే బాగా మురిగిపోతుంది కాబట్టి అవి వేసుకోవాలి. ఆ తర్వాత గుంతపై 4 రోజుల ఎత్తు వరకు పేడ మరియు వెత్త పదార్థాలు వేసి పైన పేడతో అలకించాలి. నా భూమి నుంచి 4 రోజుల ఎత్తుపై వరకు ఆ పేడ ఉంచాలి. అటు ఎత్తుకు వచ్చినాక

దాని లోపల గాలి అవటం గాను నాలుగైదు కర్రలు పాతాలి. ఎందుకంటే ఆ పేడ లోపల ఉంటుంది, ఆ పేడ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది, బ్యాక్టీరియా కూడా యాక్షన్ చేస్తుంది కాబట్టి వేడి పుడుతుంది. ఆ వేడి పోయేందుకు కర్రలు పాతే ఆ కర్రల పక్క నుంచి గాలి ద్వారా పైకి వేడి పోలుతుంది. అది కాంపోస్ట్ తయారేటప్పుడు సూక్ష్మజీవుల చర్య ఉంటుంది కాబట్టి ఆ వేడి పోవటం జరుగుతుంది. ఆ తర్వాత తయారు చేసిన కాంపోస్ట్ పిట్టును అది ఒక 6 మాసం తర్వాత భూమి లోపలికి వచ్చేస్తుంది. అది ఆ భూమిలోకి వచ్చేసిందంటే పశువుల పెంట తయారంటే లెక్క అంటది. ఇట్ ఎరువు భూమి సమానంగా వచ్చినప్పుడు ఎరువులు తయారవుతుంది, అది గుర్తించాలి. ఇట్లా గుర్తించిన పెంటను 6 నెలల నుంచి 9 లోపల తీసుకోవాలి. తీసుకుని దానిలో కూడా పోషక పదార్థాలు విలువలు ఉంటాయి. పోషక పదార్థాలు విలువలు ఏముంటాయని అంటే 100 కిలోల పశువుల పెంట లోపల సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు 750 గ్రాముల నత్రజని, 170 గ్రాముల భాస్వరము, 550 గ్రాముల పొటాష్ లభ్యమవుతాయి. ఇవి పోగా మాకు కోటాను కోట్ల సూక్ష్మ పోషక పదార్థాల భాగంగా బయో ఏజెంట్స్ అంటూ ఉంటాయి. ఇవి మామూలుగా ఏంటంటే భూమిలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ మిగిలిన ఎరువుల నేతను చెట్టుకు అందుబాటులోకి వస్తుంది. పశువుల ఎరువులు పోగా ఈ మధ్యన వానపాము ఎరువులు కూడా చాలా ప్రాముఖ్యం జరిగింది. వానపాముల ఎరువులు కూడా చాలా అవసరం నేటికి. అది తయారు చేసుకోవాలంటే దానికి 3 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు, వీళ్ళని బట్టి పొడుగు గుంతలు తయారు చేసుకోవాలి. పొడుగు మాత్రం మన అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. గుంత పైభాగం నీడని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వానపాములు ఎత్తుందో ఎండ ఎక్కువంటే ఆ ఊసుల రశ్మికి అవి చనిపోవడం జరుగుతుంది. అవి భరించలేవు కాబట్టి పాక వేసుకోవాలి. ఆ పాక వేసుకున్న తర్వాత గుంతలో ఒక వరుస కులిన వ్యర్థ పదార్థాలు, వరిగడ్డి, అరిటాకులు, చెరుకు ఆకులు, కొమ్మలు, కలుపుగడ్డి, కొబ్బరాకులు, పీచు అన్ని వేసుకోవచ్చు. దీనిలో వేసుకొని ఏమంటే రబ్బు ముక్కలు, గాజు ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు అవి మాత్రం వేయకూడదు. ఆ తర్వాత ఒక పొర కుళ్ళిన పెంట వేయాలి. ఆ కుళ్ళిన పెంట వేసేటంటే అవి బాగా మురుగుతుంది. మురిగి వానపాములు ఎత్తును మురిగిన పదార్థాన్ని ఎక్కువ తింటే, ఎక్కువ అవి వాటిని తింటాయి కాబట్టి ఆ మురిగిన పదార్థం వేయాలి. ఇటు తయారీ ముంతలపూట చదరపు మీటర్కు 1000 వానపాములను విడవాలి. ఒక చదరపు మీటర్కు కొంచెం తయారు చేసినాక 1000 వానపాములు ఇవ్వాలి. వేసి ఆ పొరను తర్వాత మన పై పొర పశువుల పెంట వేయాలి. వేసి పైనుంచి గోను సంచులతో కప్పాలి. గోను సంచులు కప్పిన తర్వాత ఎప్పటికీ నీళ్లు చల్లుతూ ఉండాలి. ప్రతిరోజు నీరు చల్లాలండి. నీళ్లు చల్లిన తర్వాత ఇట్టా మురిగిపోయిన వాటిని వానపాము తినడం జరుగుతుంది. అది తిని వాటిని ఎరువులు తయారు చేస్తాయి. ఇట్లా 60 నుంచి 70 రోజుల వరకు మనకు వానపాములు తయారవుతుంది. కానీ మరి ఇట్టి బెడ్ను కూడా రక్షించుకోవడం కూడా మన బాధ్యత ఉంటుంది. ఈ బెడ్ నుండి కోళ్ల నుండి, ఎలుకల నుండి, తొండలు, పక్షుల నుండి కాపాడటం కోసం గాను చుట్టూగా మనం వైర్ మిస్ లాంటివి పెట్టుకోవాలి. అట్లయితే కాపాడటం జరుగుతుంది. ఆ తర్వాత 90 రోజుల తర్వాత మనకు ఎరువు తయారవుతుంది. ఆ తయారైన ఎరువు తర్వాత మన పైన నీళ్లు చల్లేది. నీళ్లు చల్లటం ఏంటంటే ఆపివేయాలి. ఆపివేస్తే వానపాములు కిందికి భూమి కడుకుపోతాయి. పోయి వానపాము ఎరువు తయారవుతుంది. వానపాము ఎరువు తయారైన చూసుకోవటం ఏంటంటే మనకు కాఫీ పౌడర్ గులకలు గులకలుగా ఎరువులు తయారై ఉంటుంది. దాన్ని మన చేతితో చూసి తయారవుతుంది. దాన్ని మనం తయారని తీసుకోవచ్చు. ఇట్లా తయారు చేసిన వానపాము లోపల 1 క్వింటల్ 100 కిలోల ఎరువు లోపల సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు 1.5 కిలోల నత్రజని, 1/2 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ లభ్యమవుతాయి. ఈ వానపాము ఎరువు లోపల సూక్ష్మ పోషక పదార్థాల భాగంగా మైక్రోబ్స్ అంటే ఇవి భూమి పోషక పదార్థాలకు సంబంధించి ఉంటాయి. అవి కూడా బాగా పనిచేస్తాయి కాబట్టి విధిగా రైతులు తయారు చేసుకోవాలి. మరి ఇది మార్కెట్ లో కొంటే ఏంటంటే క్వింటాల్కు 30 రూపాయల చొప్పున కనీసానికి 3 టన్నులు వేయాల్సి వస్తుంది. అంటే 3000 రూపాయలు రైతు వేయాల్సి వస్తుంది. రైతు కొని వేస్తే తనకు గిట్టని పని కాబట్టి ప్రతి రైతు విధిగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా రసాయనికలతో పాటు కలిపి వేసుకుంటే భూమిలో ఒక పోషక విలువ పెరుగుతుంది. భూమి బలాన్ని కాపాడడం అవుతుందండి. రసాయనిక ఎరువులతో పాటు మనం సేంద్రియ ఎరువులు వాడిస్తే సేంద్రియ ఎరువుల లాభాలు ఏమిటంటే భూమి యొక్క పోషక వీరుతను మనం పెరుగుతుంది. తర్వాత సేంద్రియ ఎరువులు వాడకం వల్ల నీరు నిలుపుకుంటుంది. నీరు నిలుపుకొని ఎత్తుందో వర్షం పడ్డ నీరు నిలుపుకొని మనకు నీటి ఎద్దడి కాకుండా చూసుకుంటుంది. భూమి కూడా బలం పెరుగుతుంది బాగా. వీటి విలువ బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడటం బాగుంటుంది. భూ భౌతిక భూ రసాయనిక పరిస్థితులు పెరుగుతుంది కాబట్టి విధిగా ఇక్కడి నుంచి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వాసుకోవటం రైతులు నేర్చుకుంటే బాగుంటుందని సూచన అండి. మాగారిలో అయితే ఎత్తుందో మరి వరిలో కూడా మనం పచ్చి రొట్టె జీలుగా విత్తనం వేస్తూ మనం దున్నిన తర్వాత విత్తనం వేసుకుని నారు పోసుకునే ముందు కనుక పచ్చి రొట్టె జీలు గాని వేసుకుంటే అది 30 రోజుల తర్వాత దున్ని మనం దాన్ని దున్ని నాటేసుకుంటే ఎత్తుందో పచ్చి రొట్టె అవుతుంది. అది చాలా బాగా పనిచేస్తుంది మనం అది వరి పొలానికి. కాబట్టి పచ్చి రొట్టె జీలుగా జనుము అలాంటివి కూడా మనం వాడుకోవచ్చు. పచ్చి రొట్టె కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాంతో కూడా భూమి బలంగా పనిచేస్తుంది. భూమి

0: వస్తుంది. మనం ఒక పచ్చి రొట్టె ఎరువు వేసుకుంటే, ఒక బస్తా యూరియా వేసుకుంటే ఎంతైతే నత్రజని మనకు ఉపయోగపడుతుందో అంతగా ఒక 30 కిలోల జనుము గానీ జల్లు గానీ ఇతరంతో వరి పొలం లాభం వస్తుంది. దాంతో వరి పొలం దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరుగుతుండగా భూమిలో బలం ఇస్తుంది, నాణ్యత కూడా బాగా ఉంటుంది. గింజల నాణ్యత, ధాన్య నాణ్యత ఉంటుంది. చీడపిల్లలు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేంద్రియ ఎరువుల ఉపయోగాలు కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

పొద్దు మీదికి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరేజీవిరేనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరేజీవిరేనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

0: కార్యక్రమంలో మరొక అంశం మొక్కజొన్న సాగు వివరాలు వింటారు.
1: మొక్కజొన్నను మనం అనేక రకాలుగా మనం వాడుతూ ఉన్నాం. ఇవాళ ఆహారం కాకుండా పశువులు మేతగాను, దానగాను, పేలాలుగాను, తీపికండి గాను, కాయగూర రకంగాను అనేక రకాలుగా మనం ఇవాళ వాడుతూ ఉన్నాము. మొక్కజొన్న మనం విత్తుకునేటువంటి సమయంలో మరి రైతు సోదరులు ముఖ్యంగా మరి ఎలాంటి రకాలను మనం వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి, దానితో పాటు ఎక్కువ మార్కెట్ రేట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి మరి అలాంటి రకాలనే మనం విత్తుకున్నట్లయితే మరి మనకి ఎక్కువ లాభంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మొక్కజొన్న రకాలను మరి ఎంచుకుని తద్వారా లాభపడాల్సిందిగా కోరుతున్నాం. మరి మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి 100 నుంచి 120 రోజులకి వచ్చేటువంటి రకాలు ఉన్నాయి, 90 నుంచి 100 రోజులకి వచ్చేటువంటి రకాలు ఉన్నాయి, 3 నెలలకి లోపే మనకి పంటకు వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. కనుక రైతు సోదరులు మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులను

తర్వాత నీటి వసతిని, తర్వాత భూముల యొక్క ఖండగల బలంగా ఉన్నటువంటి భూములు లేదా తేలిగ్గా ఉన్న భూములని ఆలోచించి ఇవి దీన్ని బట్టి మనం దీర్ఘకాలిక రకాలను వేసుకోవాలా, మధ్యకాలిక రకాలను వేసుకోవాలా, లేదా స్వల్పకాలిక రకాలకి మనం వెళ్లాలా అనేటువంటి దాన్ని గమనించుకోవాలి. మనకి మార్కెట్లో ఏకసంకర రకాలు ఉన్నాయి, తర్వాత కాంపోజిట్ రకాలు ఉన్నాయి, ప్రైవేట్ సంకర రకాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని మనం ఏకసంకర రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి DHM 111 దీన్నే BH1576 అనేటువంటి పేరుతోటిగా పిలుస్తారు. ఏకసంకర రకం 90 నుంచి 95 రోజుల్లో కోతకు వస్తుంది, 25 నుంచి 30 క్వింటాళ్లు ఒక ఎకరానికి వచ్చి దిగుబడిస్తుంది. ఇక ఈ రకాన్ని మనం గుణగణాలను చూసుకున్నట్లయితే అధిక దిగుబడిని ఇచ్చేటువంటిది మధ్యకాలిక రకం. ముఖ్యంగా ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు ఎండు తెగులను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మంచి పశుగ్రాసంగా కూడాను పనికొస్తుంది. కాబట్టి రైతు సోదరులు మొక్కజొన్నని పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా DHM 111 అనేటువంటి ఏకసంకర రకాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే దిగుబడిని తీసుకోవచ్చు, తర్వాత మంచి పశుగ్రాసం కూడాను తీసుకోవచ్చు. ఇంకొక ఏకసంకర రకాన్ని చూసినట్లయితే DHM 113 దీన్ని BH 1620 అనే పేరుతోటిగా పిలుస్తారు. దీని పంట కాలము 105 నుంచి 120 రోజులు ఉంది, అంటే ఇది దీర్ఘకాలిక రకంగా ఎంచబడుతుంది. దిగుబడి వచ్చేసి 28 నుంచి 30 క్వింటాల దాకా వస్తుంది. ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము. కొంతవరకు కాండం దొల్చేటువంటి పురుగు పోత వచ్చేటువంటి సమయంలో ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. ఇవాళ మరి రైతు సోదరులు గమనించినట్లయితే కాండం దొలుచు పురుగు యొక్క ఉధృతి మరి మొదటి నుంచి వేసినటువంటి 15-20 రోజుల నుంచి కోతకు ముందు కూడాను కాండం తొలిచేటువంటి పురుగుని మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి కాండం తొలిచేటువంటి పురుగుని తట్టుకునేటువంటి రకాలను వేసుకున్నట్లయితే మనకు కొంత కాలితే కొంతన్న కానీ మనం మరి స్ప్రేయింగ్స్కి అంటే మనం పురుగు మందులకు పెట్టేటువంటి డబ్బుల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకొక రకాన్ని మనం చూసినట్లయితే DHM 117 దీన్ని BH 4625 అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం 95 నుంచి 100 రోజులు. దీని దిగుబడి ఒక ఎకరానికి వచ్చి 30 నుంచి 35 క్వింటాళ్ళు. ఇది మధ్యకాలిక రకము. మరి మంచి యాజమాన్య పద్ధతులు కనుక మనం చేసుకున్నట్లయితే 40 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడిని తీసుకోవచ్చు. ఇది కాండం తొలిసేటువంటి పురుగుని, ఆకు ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి ఇది కూడాను మంచి పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఇంకొక ఏకసంకర రకం వచ్చేసి DHM 119, దీన్ని BH 4062 అని పిలుస్తారు. ఇది కూడాను 95 నుంచి 100 రోజులలో మరి పంట కోతకు వస్తుంది. మరి 30 నుంచి 35 క్వింటాలు ఒక ఎకరానికి వచ్చి మనకి దిగుబడి వస్తుంది. ఈ రకము, ఈ DHM 119 అనేటువంటి రకము కాండం తొలుసు పురుగు మరియు ఆకు ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. ఈ ఏకసంకర రకాల్లో మనం పేలాల రకం ఇంకొకటి చెప్పుకోవచ్చు. మరి 90 నుంచి 95 రోజుల్లోకి మనకి పంటకు వచ్చేటువంటి రకం ఒకటి ఉంది, ఇది BPCH 6. ఈ ఏకసంకర రకము పేలాల రకము మరి 90 నుంచి 95 రోజుల్లో మనకి కోతకు వస్తుంది. 14 నుంచి 16 క్వింటాలు ఒక ఎకరానికి వచ్చి దిగుబడి వస్తుంది. ఈ రకం ఆకుమాడు, పొడ, కాండం కుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఇంకా మనకి కాంపోజిట్ రకాలు ఉన్నాయి కొన్ని. వాటిలో ఈ అంబర్ పాప్కార్న్ అని మనం చెప్పుకునేటువంటి రకము, ఇది కూడాను మరి పేలాల రకము. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంటకు వస్తుంది. 10 నుంచి 14 క్వింటాల్ ఒక ఎకరానికి వచ్చి మనకి దిగుబడి వస్తుంది. మరి నాణ్యమైనటువంటి పేలాలకి అనువైనటువంటి రకము ఈ అంబర్ పాప్కార్న్ అనేటువంటి రకము. మనకి ఇంకా కొన్ని తీపి రకాలు ఉన్నాయి. ఇవి కూడా కాంపోజిట్ రకాలు. 1 మాధురి, 2 ప్రియ. ఈ మాధురి అనేటువంటి తీపి కాంపోజిట్ రకం 75 నుంచి 80 రోజుల్లో మనకి పంటకు వస్తుంది. 30 నుంచి 32 పచ్చికండల దాకా మనకి ఒక ఎకరానికి వచ్చి మనం తీసుకోవచ్చు. మరి పోయిన సీజన్ లో మనం చూసినట్లయితే మరి రైతు సోదరులు ఎక్కువ దిగుబడిని తీసుకుని ఎక్కువ లాభాలు తీపి కండలలో వ్యాపారం ద్వారా మరి తీసుకున్నట్టుగా మనం గమనించాం. ఈ 24% చక్కెర కలిగి ఉడికించి తినడానికి అనువైనటువంటి రకం ఈ మాధురి కాంపోజిట్ అనేటువంటిది. ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చి చొప్ప మనకి దొరుకుతా ఉంటుంది దీని నుంచి. ఇంకొకటి ప్రియ, ఇది కూడా తీపి రకం. 78 నుంచి 85 రోజులకి ఇది కాపుకొస్తుంది. 30 నుంచి 32 పచ్చి కండలు మనకి ఒక ఎకరానికి వచ్చి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో చక్కెర శాతం వచ్చేసి 20 నుంచి 22 ఉంటుంది. కండలు పొడవుగా ఉంటాయి. ఉడికించిన తర్వాత

0: తినడానికి అనుగుణమైనటువంటి రకము. ఇది కూడాను 6 నుంచి 8 టన్నుల పచ్చి చొప్ప మనకి పశుగ్రాసంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటిదాకా చెప్పినటువంటి మరి ఈ తీపి రకాలు కానివ్వండి, లేదా పాప్ అంటే మన పాప్కార్న్ లేదా పేరాల రకాలు కానివ్వండి, లేదా మామూలుగా ఫీల్డ్ లో వేసుకునేటువంటి రకాలను కానివ్వండి, పరిస్థితులకు అనుకూలంగా ఎన్నుకొని వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి రకాలే కాకుండా ఇంకా ప్రైవేటు సంకర రకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి దీర్ఘకాలిక రకాలైతే 900 ఎం గోల్డ్ అనేటువంటిది ఒక రకం ఉంది, బయో 96-81 అనేటువంటి ఇంకొక రకం ఉంది, ప్రో 311 అనే ఇంకొక సంకర రకము, అట్లనే JAMH 2492 అనేటువంటి ఇంకొక ప్రైవేట్ సంకర రకాన్ని మనం దీర్ఘకాలిక రకాల్లో మంచివిగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మధ్యకాలిక రకాల్లో కోహినూర్, ప్రభల్, బిస్కో 855, బయో 96-37, కేహెచ్ 95-41, కేఎంహెచ్ 25 అనేటువంటి రకాలను మనం చెప్పుకోవచ్చు. ఇక స్వల్పకాలిక రకాల్లో పైనీర్ 33-42, కేహెచ్ 5991, జేకేఎంహెచ్ 1701, ఎంఎంహెచ్ 133 అనేటువంటి ప్రైవేటు సంకర రకాలను మనం వాడుకొని అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఏకసంకర రకాలలో ఉన్నటువంటి మంచి అంటే డిహెచ్ఎం 111 కానివ్వండి, డిహెచ్ఎం 113 కానివ్వండి, డిహెచ్ఎం 117 కానివ్వండి, డిహెచ్ఎం 119 కానివ్వండి, మీ పరిస్థితులకు అనుకూలంగా మరి ఎన్నుకొని మరి అధిక దిగుబడి పొందాలనేసి మేము విన్నవించుకుంటున్నాం.
1: మీరింతవరకు మొక్కజొన్న సాగు వివరాలు విన్నారు.

0: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
3: అందరికీ నమస్కారం అండి.
2: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి, ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యమైన. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి. అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
3: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
2: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
3: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
2: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
3: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
2: ఎంతవరకు దీనిలో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
3: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
2: ఇప్పటికే జీవిత బీమా ఉందని

0: ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
1: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి రెండు ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది. ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
0: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
1: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే, జూన్ 1 నుంచి మే 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకుంటారు జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
0: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
1: అదే మనకి ప్రూఫ్. ఇంకా
0: ఎవరైనా చేరొచ్చండి?
1: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
0: సార్, ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
1: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు డెబిట్ ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్లి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉందండి, అవకాశం ఉంది.
0: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
1: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
0: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి? అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
1: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
0: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
1: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది. మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
0: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
1: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
0: ప్రయోజనం
1: పొందుతారు సార్.
0: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలోనండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
1: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంకు శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే శవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
0: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
1: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి. ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
0: రవిశంకర్ గారు
1: సార్,
0: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు అనేసి, ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
1: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము, మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారి బ్రతుకునంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
0: సార్, ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
1: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలలోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాలలోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
0: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
1: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాలలోపు వారు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను

బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5,000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు

0: ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 850000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్లీ మళ్లీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
0: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 850000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయ మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150000 లోపు మీరు ఎంతైనా డిపాజిట్ చేయ, తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21 సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్ గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి 150000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోని పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 250 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అనే

0: పెట్టి ఆ సాచురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మీద వెళ్లి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకంలో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకుని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: బావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి నిన్ను కోరి చిత్రం కోసం సిత్ శ్రీరామ్ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమిలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, బుబుత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ప్రేమ్నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం కోసం హరీష్ హేమంత్ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, మూర్జాహాన్ రహీం పాషా, రుబీనా రహీమున్నీషా, షరీఫ్ ఖాన్ ఆలీ పాషా మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మ, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

రాఖీ చిత్రం కోసం అమర్రాజ్ ప్రియా పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, కిన్నరలహరి ఉత్తరాల ద్వారా కురని చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిరుజల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు సుజాత్ నగర్ నుండి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మ, మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, పుల్లారావు మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజసింహం చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: ఒక చిన్న మాట ప్రియతమా,

శివంతి, మయూరి షెరీఫ్, లక్ష్మి మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి నాగశ్రీ జయ.

అని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: bilateral talks with the different stakeholders of Australia. Diksha.
1: Professor Joshi, you gave us a very in-depth analysis of Prime Minister's visit to Indonesia. Thank you so much for sparing your valuable time and joining us for Spotlight tonight.
0: Thank you so much, Diksha. Namaskar.
2: You were listening to a discussion on significant outcomes across key areas of cooperation between India and Indonesia. The participants were Professor Anshu Joshi, international affairs expert, and Diksha Saxena, Akashwani correspondent.
3: Spotlight.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి. నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
5: Nine, eight, seven, six.

కార్యక్రమంలో చివరిగా వినండి, పైసా చిత్రం కోసం సాయి కార్తిక్ పాడిన పాట.

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనుష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. వినండి భైరవి రాగాలాపన తానం పల్లవి సాహిత్యం బ్రోవమ్మ శ్యామకృష్ణ పాలినివమ్మ ఆదితాళం ఖండనడ పల్లవి ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు వదిలి.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమా అపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పూజాఫలం చిత్రం కోసం జానకి పాడిన పాట.

మధురిమా ఆపాత మధురగీతలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

మీరింతవరకు మధురిమా ఆపాత మధుర గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో పాడి పశువుల రవాణాల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అనంతరం 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో చర్మ సంబంధిత సమస్యలు నివారణ మార్గాల గురించి డాక్టర్ అరుణ లావిద్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో బంజారాల ఔన్నత్యాన్ని చాటే శీతల మాత పండగ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 మీ మాటతో ఓ పాట. ఇక 10:00 చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రగీతాల కార్యక్రమంలో ఏకచిత్రగానం వింటారు. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 2:00 మిడ్ డే న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:15 దుపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. అనంతరం 5:00 చిత్రగీతాలు వింటారు. 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో కె ప్రేమ్ కుమార్ బృందం పాడిన పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల్లో వచ్చే వ్యాధుల నివారణ పశు వైద్యాధికారి డాక్టర్ గారితో పరిచయం వింటారు. ఉద్యాన పంటల్లో సేద్యపు పనులు ప్రసంగం గురించి తెలుసుకుంటారు. అనంతరం పత్తిలో ఆశించే పురుగులు తెగుళ్ల నివారణ గురించి చర్యలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:00 దాటి 4:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ రేడియోనేస్తం రామగిరి సుమంత్. జై హింద్.